ముద్రా పరశు సంయుక్త మృగపాణి మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం సుసర్వోత్తమ దేవేశ స్మరభ

ఆయన అన్నారు, ఒక్కసారి లోపలికి వెళ్ళి చంద్రమౌళీశ్వరుడి దగ్గర విభూతి ఉంది పట్రా అన్నారు. ఆయన వెళ్ళి పట్టుకొచ్చే లోపల ఆవిడితో మాట్లాడేసి ఆవిడ బాధకి ఉపశాంతి చెప్పి విభూతి ఆవిడ చేతిలో పెట్టి పంపించి ఆయన అన్నారు, నేను ఏనాడు సన్యసించాడో ఆనాడే నీ నీ శరీరం కాదు అని నిర్ణయానికి వచ్చాను. కాబట్టి ధర్మ ప్రచారమునందు ఈ శరీరము పడిపోతే సన్యాసికి తప్పు లేదు. గృహస్థలా చేయకూడదు, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకని? ప్రయత్నం చేస్తూ ఉండాలి గృహస్థు, దీని మీద ఆదరభావంతో ఉండాలి. ఎందుకని? ఆయన ధర్మం చేయడానికి ఇది సాధనం. ఇందులో ఆయన ఉండకపోతే భార్య ఏమైపోతుంది? ఇందులో ఆయన ఉండకపోతే బిడ్డలు ఏమైపోతారు? గృహస్థాశ్రమం స్వీకరించిన తరువాత నీ ధర్మం ఎప్పుడు పూర్తవుతుందన్న దానికి వ్యాసుడే చెప్పాడు, పుత్రం పౌత్రం సమాసాద్య, నువ్వు మనవణ్ణి చూడాలి, కొడుక్కి కొడుకు పుట్టే వరకు ఉండాలి, అప్పటి వరకు బాగా శాస్త్రములను అధ్యయనం చేసి ఆ నీకు ఇప్పుడు పూర్ణ వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు నువ్వు తపసా షడ్రి పూంజిత్వ, అప్పుడు కూడా కుదరదు, తపస్సు చేయాలి, ఆరుగురు శత్రువుల్ని గెలవాలి. ఇక కోపం అన్నది రాకూడదు, అంత గెలవాలి. కామం అన్నది ఉండకూడదు, అంత గెలవాలి. లోభం అన్నది ఉండకూడదు, అంత గెలవాలి. ఇప్పుడంత గెలిచేసిన తర్వాత ఇంక నీకు ఈ శరీరంలో ఏదో కురిడి అయిపోయినటువంటి కొబ్బరికాయలో ఎలా వేలాడుతూ ఉంటుందో అలా ఇక నువ్వు ఆత్మగా ఉండి ఈ శరీరం డొల్లలా వేలాడుతుంటే ఇక నువ్వు అలా ఉండలేకపోతే అప్పుడు సన్యసించాలి, అప్పుడు కూడా భార్య అనుమతించాలి. భార్య అప్పుడు ఇక అనుమతించకపోతే ఆమెని తీసుకెళ్ళి కొడుకు దగ్గర అప్పజెప్పాలి. కొడుకు దగ్గర అప్పజెప్పి, ఉదయ నాయనా నీ అమ్మని జాగ్రత్తగా చూడు సుమా అని అప్పజెప్పి సన్యాసం తీసుకోవాలి. తప్ప చిత్తం వచ్చినట్టు సన్యాసాలు తీసుకోమని శాస్త్రంలో లేదే, వ్యాసుడు చెప్పలేదే. భార్యాన్ పుత్రే నివేశ్యచ, భార్యని పట్టుకెళ్ళి పుత్రుడి దగ్గర అప్పజెప్పి సన్యాసం తీసుకోమని చెప్పాడు. అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యసించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మహాత్ములైన వారు కొందరున్నారు. శంకర భగవత్పాదులు, బ్రహ్మాచార్య స్వామి వారు, శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఇటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి నేను ఆ విషయాన్ని స్పృశించను, అసలు అది నాకు అప్రస్తుతం, కాబట్టి అసలు ఆ విషయాల్ని నేను స్పృశించను. కానీ సాధారణంగా ఉండేటటువంటి వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ధర్మం అన్నది నువ్వు విడిచిపెట్టేస్తే అసలు తరించడం అన్న మాటే లేదు. అసలు ధర్మం అంటేనే కట్టుబాటు, ధర్మం అంటేనే నియమం, ధర్మం అంటేనే నువ్వు పాటించవలసినటువంటి ఒక విధి విధానం. అసలు నియమమే లేదు, విధే లేదు, విధానం

మార్గమే లేదు అంటే నువ్వు ఎలా తరిస్తావు నాకు చెప్పు? అసలు తరించడానికి మార్గం ఏది? నీకు పుస్తకాలు ఇవ్వను, నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు చదువుకోక్కర్లేదు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, నువ్వు బిఏ పాస్ అవ్వు అని నేనంటే అవుతావా? నువ్వు బిఏ పాస్ అవ్వడానికి కావలసిన రీతిలో చదివిస్తే బిఏ పాస్ అవుతావా? ఏ నియమము నీకు అక్కర్లేదు నాన్న, నువ్వు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు నాన్న, ఏ పరీక్షకే వెళ్ళక్కర్లేదు నాన్న, పేరు పక్క బిఏ పెట్టేసుకోంటే నువ్వు బిఏ అంటారా? అరెస్ట్ చేస్తారు. నియమము లేదన్నమాట లేదు శాస్త్రంలో. నియమము లేదు, విధానము లేదు, మీ ఇష్టం అన్నమాట లేదు వేదాంతంలో. వేదాంతంలో ఆ మాట స్పష్టంగా ఉంది, దాన్ని తిప్పి చెప్పడానికి మనకు అధికారం లేదు. నన్ను భగవద్గీత చెప్పమన్నారు కదూ, నేను భగవద్గీత చెప్తున్నానని మీరు గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి యోగస్థ కురు కర్మాణి, నీవు బ్రహ్మచర్యమునందు ఏ ధర్మమును పట్టుకోవాలో అది పట్టుకో, గృహస్థుగా ఏం పట్టుకోవాలో అది పట్టుకో. నేను గృహస్థుని అవ్వకుండా ఉంటానండి, తప్పు, అలా ఉండకూడదు. ఎందుకు పాడైపోతావో జరత్కారు వృత్తాంతం చెప్తాను, మొన్ననే కదా మీకు మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు చెప్పాను, మారి తీరాలి. కట్టు విడుపు, పట్టు విడుపు అంటారు శాస్త్రంలో. పట్టుకోవడం తెలియాలి, విడవడం తెలియాలి. పట్టుకోవలసిన చోట పట్టుకోకపోయినా ప్రయోజనం ఉండదు, విడవలసిన చోట విడవకపోయినా ప్రయోజనం ఉండదు. పాలగిన్నె వేడిగా ఉన్నప్పుడు పటకారతో పట్టుకోవాలి, డికాక్షన్లోకి పాలు పోసేసిన తర్వాత కూడా ఇలా పట్టుకోవడం ఎంత బాగుందో అని పటకార అలాగే పట్టుకుంటానంటే ఇంకా మీకు ఆ గిన్నె పాలు ఎందుకు పరికరం? విడిచిపెట్టేయాలి పటకార. పటకార పట్టుకుని విడిచిపెడితేనే మీకు వేడి గిన్నెకి ఇంతకి దింపుకోవడానికి పనికొస్తుంది. పటకార అంటే ఓసారి పట్టుకున్నది విడవదో అంటే ఇక అది పటకార కాదు. పటకార అని పేరైనా పట్టి విడిచు పరికరము అని దాని అర్థం. నీవు బ్రహ్మచర్యమునందే ఉండిపోతానండి పెళ్లి చేసుకోకుండా. ఉండిపోయిన వాళ్ళు అనుభవించిన వాళ్ళ జీవితాలు చూస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళు పాడయ్యారు, వాళ్ళని కన్నవాళ్ళు పాడయ్యారు. జరత్కారు పాడవలా, భీష్మాచార్యుడు అంతటి వాడు ఇడిచాడు కొడుకు లేకపోయినటువంటి కారణానికి, సంతానం లేనటువంటి కారణానికి. కాబట్టి నువ్వు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేయాలి, కొన్నాళ్ళు పట్టుకున్నావు వదిలిపెట్టేయాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోవాలి. అది కురుకర్మాణి అన్న మాటకు అర్థం అది. అసలు వేదం ఎలా చెప్పిందో నువ్వు అలా బ్రతుకు. అలా నువ్వు బ్రతకడం వస్తే అసలు ముందు నువ్వు వేదమును ప్రమాణము అని అంగీకరించడం నీకు చేతనైతే, ఇదే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికంతటికీ ఇచ్చిన సందేశం. ప్రతిరోజు వేదో నిత్యమధీయతాం తదుజితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదవండి, వేదంలో ఏం చెప్పారో అది చెయ్యండి. మేము వేదం చదవలేదండి, మాకు వేదం చదువుకోవడానికి కావలసినటువంటి సమర్థత లేదండి. ఎలా? ఏమీ బెంగలేదు. స్మృతి చదువు. నీకు వేదంలో ఏ ఏ విషయాలలో ఏవి ఎలా చెయ్యాలని చెప్పిందో అవన్నీ స్మృతులుగా ఉన్నాయి. గౌతమ స్మృతి, అత్రిస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి, ఋషుల పేరు మీద ఉన్నాయి, పరాశర స్మృతి. స్మృతి చదువు. నాకు స్మృతి కూడా తెలియదండి. పురాణం చదువుకో. పురాణం కూడా చదవలేనండి. చెప్పినప్పుడు విను. పురాణంలో వేదంలో ఏం చెప్పిందో దాన్నే భూతద్దం పెట్టి చూపిస్తారు. అబ్బాయి నువ్వు బ్రహ్మచర్యమునందు ఉండిపోకూడదయా, బ్రహ్మచర్యంలో కొన్నాళ్ళు ఉండి విడిచిపెట్టి గృహస్థు అయిపోవాలి సుమా. ఏ ఒక్క కారణమునకు కూడా నీవు బ్రహ్మచారిగా ఉండిపోవడానికి శాస్త్రం అంగీకరించదు, నువ్వు గృహస్థు అయిపోవాలి. అలా అవ్వకపోతే నీ పితృదేవతలు కూడా పాడైపోతారా? నమ్మకం ఏమిటి? వేదంలో చెప్పిన దాన్ని భూతద్దంలో మహాభారతం ఆదిపర్వంలో జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది, దేవీ భాగవతం జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది. ఇప్పుడు నువ్వు పురాణం విన్నా, పురాణం చదివినా, వేదం ఏం చెప్పిందో అదే నీకు తెలుస్తుంది. అది తెలిస్తే వెంటనే ఓ ఇది ఇలా ఉండాలన్నమాట అన్న విషయం నీకు అర్థమవుతుంది. కథారూపంగా నువ్వు పురాణంలోంచి విన్నా నీకు అందేది వేదమే, స్మృతిగా విన్నా నీకు అందేది వేదమే, వేదం చదువుకున్నా అందేది వేదమే. ఏమండి నేను పురాణం కూడా వినలేదు, గీతాచార్యుడే చెప్పాడు యద్యత్ ఆచరతి శ్రేష్ఠ. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతుకు, వాళ్ళని ఆదర్శంగా తీసుకో లోకంలో, వాళ్ళు బ్రతుకుతున్నట్లు బ్రతుకు. నీకు అనుమానం వస్తే వారిని ఆశ్రయించి అడుగు, అడిగి అయ్యా ఈ విషయంలో నేను ఎలా ఉండవలసి ఉంటుందండి అని అడిగి వాళ్ళు చెప్పినట్టు జీవించడం నేర్చుకో, నువ్వు తరిస్తావు. ఇవేవి పక్కన పెట్టేసి నేను అన్నది ప్రమాణం అండి అని బతుకుతానంటే, బ్రతకడం అనేటటువంటి దాంట్లో ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు కాబట్టి స్వేచ్ఛనిచ్చేస్తాడు ఆయన అడ్డుపడిపోయి నేను చెప్పినట్టు

బ్రతకట్లేదు అబ్బాయి నీ ప్రాణం తీసేస్తానని ఆయన అండవు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను కాశీ వెళ్ళాలి అనుకున్నాను. నేను కాశీ వెళ్ళాలి అనుకుంటే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడలో దిగి అక్కడ గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాను. ఎక్కి కూర్చుంటే ఏదో ఓ రోజు ప్రయాణం చేస్తే కాశీపట్నంలో దిగిపోయాను. ఇంకొక ఆయన, ఈయన గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కినా గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కినా కదులుతూ ఉండడం వల్లే కదూ కాశీపట్నం చేరుతున్నాడు. నేను కదులుతూనే ఉంటాను, నేనెందుకు చేరను కాశీపట్నం అని. నేను కాశీలో దిగేంత వరకు నేను ఇంట్లో ఎప్పుడు బయలుదేరానో ప్రయాణం అప్పుడు ఆయన ప్రయాణం మొదలెట్టాడంటే ఆయన కదులుతున్నాడు, ఆయన ఉయ్యాలెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఉయ్యాలెక్కి నేను కాశీలో దిగేంత వరకు ఆయన ఊగుతూనే ఉన్నాడు, ఆయన కదలటం లేదని మీరు అనగలరా? నేను ట్రైన్లో కూర్చుని ఎలా కాఫీ తాగానో అలాగే కాఫీ తాగాడు. నేను ట్రైన్లో ఎలా సీట్ ఒకటే దొరికితే పడుకుంటానో అలాగే ఉయ్యాల తాడు మీద జాగ్రత్తగా పట్టుకు పడుకున్నాడు. ఆయన 2 రోజులు ఉయ్యాలు ఊగాడు, నేను 2 రోజులు రైల్లో వెళ్ళాను. నేను కాశీలో దిగాను, ఆయన ఎక్కడ దిగుతాడు? ఎక్కడున్నాడో అక్కడే దిగుతాడు. మరి 2 రోజుల ప్రయాణం ఏమైంది? చేశావురా ప్రయాణం, నీది ఉయ్యాల ప్రయాణం, నువ్వెక్కడ దిగుతావు కాశీలో? ఎవడు కాశీ వెళ్ళడానికి సాధనాన్ని సరి అయిన దించుకున్నాడో వాడు కాశీ వెడతాడు. ఎవడు ధార్మికమైన కర్మ చేశాడో వాడు జీవితాల్లో తరిస్తాడు. ఇప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ తరించడానికి హేతు ఎందుకు అవుతుంది? కర్మగా మిగులుతుందంతే. అందుకే యోగ కర్మసు కౌశలం అన్నాడు ఆయన. ఆయన 3 సార్లు దాన్ని నిర్వచనం చేశాడు గీతాచార్యుడు. యోగ కర్మసు కౌశలం, యోగమంటే సమత్వం ఉచ్యతే, అన్నిటియందు సమానమనేటటువంటి భావన కలిగి ఉండుట. అనేన యుజ్యతే ఇతి యోగ, అనేకముగా ఉన్నవి ఒకటైపోవడం యోగం. యోగము అన్న మాటకు అర్థం ఏమిటో, అందుకే అర్జున విషాద యోగము. ఎన్ని మొదలు పెట్టినా గీత ప్రారంభం మాత్రం ఒక్క మాటతోటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మమే. నేను ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎన్ని అధ్యాయాలు చెప్పినా, ఎంత తలకొట్టుకున్నా, నేను చెప్పేది అంతా కలిపి ఏమవుతుందంటే 2 మాటలు అవుతుంది ధర్మం. నీకు ఈ 2 అక్షరాలు వంట పట్టేస్తే నువ్వేం చెయ్యాలో నీకు అర్థమైపోతే నువ్వు చేసిన తప్పేమిటో నీకు అర్థమైపోతుందిరా అబ్బాయి అన్నాడు. ఇది అర్థం అవ్వడానికి అంతా చెప్పి నీకేమర్థమైందన్నాడు ఆయన. నాకు ఇది అర్థమైందని మళ్ళీ ఇదిగో మీరు చెప్పిందండి, ఇది అర్థమైందండి, మీరు చెప్పిందండి, ఇది అర్థమైందండి అనలేదు. మీరు చెప్పినవన్నీ అర్థమయ్యాక నష్టో మోహ, నా మోహం పోయింది, నా జ్ఞానం పోయింది అన్నాడు. కాబట్టి గీత వింటే ఏమవుతుంది, గీతని ప్రమాణంగా తీసుకుంటే ఏమవుతుంది, నువ్వు అర్జునుడు అవుతావు. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నీకు అర్థమైపోతుంది. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నువ్వు చేసిన నాడు నువ్వు పూజనీయుడవు. ధార్మికమైన కర్మ నువ్వు చెయ్యవలసింది నువ్వు చేసేస్తే అంతే, నువ్వు తరించిపోతావు. దీని యందు ఆయన ప్రతిపాదన ఎక్కడ అంటే, నువ్వు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇది చాలా చాలా పెద్ద మాట. మోక్షము వైపుకి అడుగు వెయ్యాలి అంటే కర్మ చెయ్యడంలో దోషం లేదు, చేసి తీరాలి, అసలు కర్మ చేయకుండా ఉండలేవు. కానీ కర్మ యొక్క ఫలితమును మాత్రము నువ్వు కోరకు. కర్మ చేసుకుంటూ వెళ్ళిపో, కర్మ చెయ్యకుండా ఉండలేవు, ఉండకూడదు కూడా. అసలు కర్మ చెయ్యకుండా ఉండిపోతాననేటటువంటి మాట అంగీకారయోగ్యం కాదు. ఏ పని చెయ్యనండి, కుదరదు. నేను మీతో ఒక మాట చెప్తాను. తెల్లవారి లేవగానే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలా, ఓ బ్రాహ్మణుడు బాసుం పెట్టేసి కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలా అని నన్ను అడిగారనుకోండి, మహాదోషం అని చెప్తాను. అలా కూర్చుంటే ధ్యానమని తప్పది. నీకు వేదం చెప్పింది ప్రమాణం, నిన్ను అలా బాసిం పెట్టేసి కూర్చుని ధ్యానం చేయమని చెప్పలేదు వేదం. స్నానం చేసి సంధ్యావందనం చేయమని చెప్పింది. నీకు వేదమా ప్రమాణం? ఎవడో చెప్పిందా నీకు ప్రమాణం? ఎవడు చెప్పినా తప్పే. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం అంతే. నువ్వు నిద్ర లేవగానే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. నీవు సంధ్యావందనం చేసేటటువంటి వాడిగా నువ్వు జన్మించలేదు, ఏం అభ్యంతరం లేదు. మొన్ననే అయ్యప్ప స్వామి దేవాలయంలో స్కాంద పురాణంలోంచి ఆ టెక్స్ట్ తీసి నేను జెరాక్సులు చేయించి కొంతమందికి ఇచ్చాను కూడా. నీవు అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు ఆ కర్మ చేయకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం. నువ్వు వెంటనే స్నానం చేసి జగచ్చో మహానుభావుడు ప్రత్యక్ష దైవం వసర్పతియో నీలలోహిత ఉతైనం గోప అదృశన్ను దృశన్ను దహార్య అని చెప్తోంది తెల్లవారు లేస్తే ఎదుర్వేదం. అడిగో మహానుభావుడు పరమేశ్వరుడు ఈ కంటికి కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మంగా వచ్చేసాడు సమయానికి. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
ఆయన వచ్చేటప్పటికి చెయ్యవలసిన పని చెయ్యని వాడెవడో వాడు కృతజ్ఞ.

నిపుణుడు. ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో మైనాకుడు ఒక మాట అంటాడు, కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుమిదీరయేత్ అంటాడు. మహాత్ములకి కూడా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి. అంతేగాని ఒకప్పుడు చేయవలసిన పని ఇంకొప్పుడు చేయడం కూడా తప్పే. సమయమునందే ధర్మము, దేశమునందు ధర్మము, కాలమునందు ధర్మము. కాబట్టి నువ్వు ఎప్పుడేం చెయ్యాలో అదే చెయ్యాలంతే. నువ్వు నిద్రలేస్తే సంధ్యావందనం చేయాలి, నువ్వు నిద్రలేచి స్నానం చేస్తే ఉత్తర క్షణం నువ్వు సూర్యభగవానుడి మీద స్తోత్రం చెప్పాలి, జగచ్చు ఆయన. అందుకే హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందం పుట్టెడుమూల కందమనగా అఖిల జగముల కందెరయగుతు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జుంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు తిక్కన గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురూ కలిసి ముద్దైతే ఆ ఎరుపు రంగుతో సూర్యభగవానుడయ్యారు. నీ కంటితో నువ్వు పరబ్రహ్మాన్ని దర్శించడానికి ఆనుకూల్యతనివ్వడం కోసం కాసేపు ఆయన కుంకం బొట్టులా కనిపిస్తాడు ఎర్రగా. ఆ సమయంలో నువ్వు నిద్ర లేవాలి. ఈశ్వరుడు వచ్చేశాడు, నువ్వు నిద్ర లేకపోతే దోషం కదా. నువ్వు నిద్ర లేవాలి ఆ సమయానికి. లేచి ఈశ్వరుడే వచ్చేశాడు, నేను లేవద్దు. నేను లేవడం అంటే ఎలా నిలబడాలో అలా నిలబడాలి. అదే నేను మీతో చెప్పింది, వేదం చెప్పింది ఏదో అది ధర్మం. నే స్నానం చేయకుండా నిలబడకూడదా అండి అంటే? నువ్వు మరుగుదొడ్లో మీ ఇంట్లో అన్నం తింటున్నావా? తింటలేదుగా, అన్నం తినే చోటే తింటున్నావుగా. అలాగే ఈశ్వరుడు ముందు నిలబడేటప్పుడు స్నానం చేసే నిలబడాలంతే. అసలు బాహ్యమునందు శౌచం లేకుండా నువ్వు ఈశ్వరుడు ముందు ఎలా నిలబడతావు? తేజోమూర్తి ముందు. కాబట్టి స్నానం చేసి నిలబడి ఆయనకి నమస్కారం చేయాలి, అది నీ ప్రథమ కర్తవ్యం. ఇది మానేసి ఇంకోటి ఏదో చేస్తానండి, నీ కర్మ చేయి. ఉయ్యాలెక్కితే కాశీ వెళ్ళనట్టే ఉంటుంది. ఏది నువ్వు చెయ్యాలో వేదం చెప్పింది. ఎతత్ శాస్త్రం ప్రమాణంతే వేదం ప్రమాణం. నీ చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, నేనైనా వేదం చెప్పింది చెప్పకపోతే తప్పు. వేదం చెప్పింది నేను చెప్తే అది విని మనసు కష్టపెట్టుకుంటే నీ కర్మ. నీకు వినడానికి కావలసిన సంస్కారం నీకు అబ్బలేదని గుర్తు. నీకు అబ్బి ఉంటే ఓ ఇది ఇలా చెయ్యాలని నువ్వు అంగీకరిస్తే తప్పు చేద్దామనుకున్న అర్జునుడు మాటలు విని నా మోహం పోగొట్టుకున్నానని కీర్తి గణించినట్లు కీర్తి గణిస్తాం. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే, కర్మ చెయ్యి. వేదములు ఏం చెప్పాయో అవి చెయ్యి. కానీ చేసేటప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, చెయ్యడం వరకు మాత్రం నా కర్తవ్యం కాబట్టి నేను చెయ్యాలి. కానీ దీనికి ఫలితం ఇలా వచ్చేయాలని మాత్రం నేను ఆశించకూడదు. రెండ్రెళ్ళు నాలుగు ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా ఫలితం వచ్చేస్తుందని ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వకర్మణి. నీవు కర్మ చెయ్యి, కానీ కర్మల యొక్క ఫలితాన్ని అపేక్షించకుండా ఉండు. ఎందుకలా చెప్తున్నానో తెలుసా అర్జున? కర్మ చేసి వెంటనే ఫలితాన్ని అడగడం నీకు అలవాటైపోతే నువ్వు రాగము ద్వేషము మధ్యలోనే నలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే చేసే కర్మలు కామ్యములవుతాయి, కర్తవ్యములు కావు. కర్తవ్యం వేరు, కర్మ కోరికతో చేస్తే బంధనంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి ఇదంతా చాలా గొప్ప విషయం అండి, ఈ గొప్ప విషయమంతా పరమేశ్వరానుగ్రహంతో నేనే చేశానండి అన్నారనుకోండి, ఈశ్వరుడే అండవు. అవును, నువ్వే చేశావు కాబట్టి నీకు పుణ్యం ఇస్తున్నాను. ఇప్పుడు అది అనుభవించడానికి రావాలి. ఏదో తప్పు చేసి అవునండి తప్పు చేశాను పాపం, అది అనుభవించడానికి రావాలి. ఫలితం మాత్రం ఒకటే రెండింటికి. కాదు, నా కర్తవ్యం నేను చేశాను. నేను నా కూతుర్ని పెంచి పెద్ద చేశాను. నా కూతురికి యోగ్యుడు అని నేను నమ్మిన వ్యక్తితో వివాహం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకుని యోగ్యుడుగా వాడు చదువుకోవడానికి వీలైన రీతిలో వాడికి చదువు చెప్పించాను, వాడికి యజ్ఞోపవీతం వేశాను, బ్రహ్మోపదేశం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. వాడెదురుగుండా నేనెప్పుడు సంధ్యావందనం చేయకుండా నేను తిరగలేదు. ఎన్నడూ వాడెదురుగుండా నేను సంధ్యావందనం చేయకుండా నిద్రపోయినటువంటి రోజు లేదు. నేను సంధ్యావందనానికి అవకాశం ఏ పాటి ఉన్నా నేను చేస్తూనే వాడికి కనబడ్డాను. ఇప్పుడు వాడు చేయడం మానేశాడు అనుకోండి, నేను కర్తను కాను. అంతకన్నా నేనేం చేస్తాను? నా వై

వయస్సు పెరుగుతోంది, నా శరీర బలం తరుగుతోంది. వాడి వయస్సు పరిపుష్టమవుతోంది, వాడి శరీర బలం పెరుగుతోంది. ఇప్పుడు నేను వాడితో ఘర్షణకి వెళ్ళాను అనుకోండి, వాడు తోపు తోస్తే నేను కింద పడతాను, పైగా దానికో బెంగోట్ వస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. అంటే నా కొడుకు అటువంటి వాడు, నా కొడుకు నా మాట వినడు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఆ మాట చెప్పకపోతే ఏమవుతుందంటే, పాపం తెలియక కోటేశ్వరరావు అబ్బాయి అలాంటి వాడేమో అనుకుని లేనిపోని జాలి చూపిస్తారు. ఈశ్వరానుగ్రహం చేత నా కొడుకు అటువంటి వాడు కాడు. వాడు శాస్త్రమును నమ్మి బతికేటటువంటి లక్షణం ఉన్నవాడు, తండ్రి యందు గౌరవం ఉన్నవాడు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇది చెయ్యాలండి, తండ్రిగా నా కర్తవ్యం, బాధ్యత కాదు సుమండే, కర్తవ్యం. కాబట్టి నా కర్తవ్యం నీ చేశానా లేదా, ఎప్పుడెప్పుడు నీ కర్తవ్యం ఎంత మోతాదులో నువ్వు ఎలా చెయ్యాలో నీ కర్తవ్యాన్ని నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే తప్ప, ఈ ఇది చేస్తే ఫలితం వస్తుందండి అందుకు చేస్తున్నానన్నారు అనుకోండి, కామ్యం అయిపోతుంది, కోరిక అయిపోతుంది. కోరిక అయిపోయిన ఉత్తర క్షణంలో మీరు రాగంలో పడ్డారు, ఇది చేస్తే దూరంగా పోతుందండి అన్నాను అనుకోండి, ద్వేషం అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోయి రాగమునకు ఇంకొక నీడలో పడ్డారు. రాగమైనా ద్వేషమైనా పుణ్యమైనా పాపమైనా అనుభవం ఏ సుఖమైనా దుఃఖమైనా మీకు బంధనాలే. ఈ స్థితిని దాటడానికి ఏం చేయాలో తెలుసా అర్జున? చిత్తశుద్ధితో తరించి సత్యవస్తువుని తెలుసుకోవాలంటే లోపల ఉన్న ఆత్మ నేను, ఈ శరీరము నేను కాదన్నది ఎరుకలోకి రావాలి అంటే ఇక్కడ మొదలు పెట్టాలి, నిష్కామ కర్మ దగ్గర ప్రారంభం చెయ్యాలి. నీ కర్మ నువ్వు చేసేస్తూ ఉండాలి, నువ్వు చెయ్యవలసిన పని చెయ్యాలి. నువ్వు చెయ్యవలసిన పని అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మీ ఇష్టం వచ్చినట్లు కాదు, వేదం చెప్పినట్టు చేస్తూ నీవు మాత్రము దాని మీద ప్రయోజనం కోరుకుంటూ జీవితాన్ని గడపడాన్ని విడిచిపెట్టు, ఆరంభం చెయ్యి. అంత తేలికేం కాదు, చెప్పిన నాకే సాధ్యం కాదు. కోటేశ్వరారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీ ఇంటికి వెళ్ళేటప్పటికో లేకపోతే నెల అయ్యేటప్పటికి మీకు జీతమో ఇవ్వకపోతే, నా కర్తవ్యం నేను చేశాను ఉద్యోగం, వాళ్ళు నాకు జీతం ఇవ్వలేదని మీరు ఊరుకోగలరా అని అడిగారనుకోండి, నేను ఊరుకోలేను అనే చెప్తాను, యథార్థం చెప్తాను. కానీ మీరు అభ్యాసయోగేన కౌంతేయ, ఎక్కడో అక్కడ ప్రారంభం అంటూ చేయడం మొదలుపెట్టారనుకోండి, కొన్ని కర్తవ్యాలు నేను ప్రతిఫలాపేక్ష లేకుండా చేసుకుంటూ పెడతాను, నేను నాకు దాని వలన ఏ ప్రతిఫలం మీద కోరిక లేదు, నే చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే. ఇది చేయడం వల్ల పొగిడితే ఓ నవ్వు, ఇది చేయడం వల్ల నన్ను తిడితే ఇంకో నవ్వు, అంతే. నీ చేయవలసింది చేశానా అంతే. ఇది కర్తవ్యతానిష్టతో నువ్వు చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతే, దాని ప్రతిఫలమును అపేక్షించకపోతే, వచ్చేటటువంటి ఫలితము ఎటువంటిదైనా నువ్వు అంగీకరించగలిగితే, ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది అనుకున్నావు కానీ ఇంకోలా వచ్చింది ఫలితం, ఇప్పుడు అలా ఇంకోలా ఫలితం వచ్చినా నువ్వు బాధపడకుండా ఉండగలవా? నేను భగవద్గీత చెప్పానండి, నాలుగు మంచి మాటలు చెప్పుకున్నాను అని నాకు సంతోషంగా ఉంది అని నేను అనుకున్నాను. మీరు మాట్లాడిన దానివల్ల మాకు

0: నమ్మకం ఉందనుకోండి, మీరు నన్ను పొగిడారనుకోండి, అది శాస్త్రమునకు చెందుతుంది, నాకు పొంగులేదు. మీరు ఇలా మాట్లాడకుండా ఉండవలసింది అని మీరు నన్ను నిందించారనుకోండి,
1: ఈశ్వర వీళ్ళకి కూడా శాస్త్రము మీద పూనిక కలుగుగాక, నాకు దానివల్ల పొంగులేదు. నేను శాస్త్రం గురించి మాట్లాడిన వాడిని, నేను మాట్లాడితే ఇది మాట్లాడింది ఎటువంటిదో, శాస్త్రము నాలోంచి పైకి వచ్చిందంతే.
0: ఇప్పుడు మర్యాదైన అమర్యాదైన శాస్త్రాన్ని నాకెందుకు? ఇప్పుడు ఈ ప్రసంగాలన్నీ చెప్పడానికి ముందు నాకు దండేశారా, మైకుకి దండేశారా? ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నా వెళ్ళిపోతున్నా నన్ను చూసి లేచి నించుంటున్నారా? ఈ మైకు కింద పడితే లేచి నించుంటున్నారా? మైకుకి మానము లేదు, అవమానము లేదు, జయము లేదు, అపజయము లేదు. మాట్లాడిన దాని వలన గౌరవం కానీ అగౌరవం కానీ ఏమైనా ఉంటే నాకు, నేను భగవద్గీత గురించి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది, నేను ఇంకొకటి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది. గట్టిగా చెప్పడం తప్ప ఇంకోలా చెప్పడం చేతకాని వస్తువు ఏదైనా ఉంటే దానికే మైక్ అని పేరు, దాని కర్తవ్యం అది చేసుకుంటుంది. అలా నా కర్తవ్యం నేను చేయగలిగితే ప్రయోజనాన్ని అపేక్షించకుండా సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగమని తెలుసుకో. అయితే నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అవుతుందండి, ఆచరణలోకి మనం ఎలా తెచ్చుకోవాలి, దీన్ని మనం ఆచరణాత్మకం చేసుకునేటప్పుడు ఎలా దీన్ని ఇలా తెచ్చుకోవచ్చు, దీని మీద పూనికని ఇలా పొంది ఉండవచ్చు అన్నదానికి ప్రతిబంధకాన్ని పోగొట్టుకోవడానికి ఎలా నిలబడొచ్చో తెలుసుకోవడానికి కూడా గీతాచార్యుడు మనకి మార్గాన్ని ఉపదేశం చేశాడు. ఆ మార్గం ఎక్కడుందో, ఆ జాగ్రత్తగా తాళం చెవిని ఎలా తిప్పవలసి ఉంటుందో, ఎలా తిప్పితే మనం ఆ ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మాచరణము చేయగలిగినటువంటి శక్తి ఎందు ఊంచుకుని నిలబడగలమో, అది వేదవాక్కుగా గీతగా కావ్యముగా పురాణముగా ఎలా నడిచిందో. తగినంత సమయం లేదు కాబట్టి ఇవాళ నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా రేపటి రోజున మీకు ఆ విషయాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, భగవద్గీత లాంటి విషయాన్ని వినేటప్పుడు కొంచెం ఇలా విడదీస్తే ఒక సమస్య ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఒకటి ధారగా వినేస్తే వచ్చే జవాబు వేరు, ముక్కలైతే మళ్ళీ రేపు వచ్చి కూర్చున్నప్పుడు నేను ఎక్కడ ప్రశ్నగా విడిచిపెట్టానో అది మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే కానీ నేను మళ్ళీ దానికి జవాబుని ఏం చెప్తున్నానో మీరు అనుసంధానం చేసుకోలేరు. కానీ మీకు నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను, జీవితంలో తరించడము అన్నది ఏమైనా ఉంటే, నిజంగా జీవితంలో సత్యమును తెలుసుకోవడము అన్నది ఏమైనా ఉంటే శాస్త్ర విహితముగా గీతాబోధని తెలుసుకోవలసి ఉంటుంది, గీతాశాస్త్రాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. అది రాగద్వేషములు లేకుండా ఉన్నదున్నట్లు చెప్పబడిన శాస్త్రము. అందుకే భగవద్గీతాసు ఉపనిషత్సు, అది ఉపనిషత్తు. కాబట్టి రేపటి రోజున నేను అయినా ఒక్కసారి సింహావలోకనం చేసి వెనక్కి వచ్చి ఎక్కడ విడిచిపెట్టానో దానికి మార్గాన్ని కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో దాన్ని చెప్పే ప్రయత్నం చేసి రేపు సాయంకాలం ప్రసంగంతో నా ప్రసంగాల్ని పూర్తి చేస్తాను. ఇవాళ ఇప్పుడు నా ప్రసంగం తరువాత రాజమండ్రి నుంచి లలిత సింధూరి అనుకుంటాను ఆ అమ్మాయి, ఆవిడ వచ్చి ఉన్నారు. ఆవిడ కూచిపూడి నృత్యం చేస్తారు ఇక్కడ. చక్కగా మనం అందరం ఇలాగే కూర్చుని ఆమెని ఆదరిద్దాం, చక్కగా మనందరం సంతోషంగా చూస్తే ఆవిడ కూడా ఆనందిస్తారు. రెండవ విషయం, రేపు మహాపర్వదినం, శ్రీరామనవమి. మహాపర్వం అయినటువంటి శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్బారావు గారు చాలా గొప్ప కార్యం ఒకటి తలపెట్టారు. అదే నేను చెప్పింది, దేశకాలముల యందు ఎప్పుడు ఏం చెయ్యాలో అది చేయడమే ధర్మం. అందుకే ఆయన రేపటి రోజు ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. సీతారామ కళ్యాణం తప్పకుండా చూసి తీరాలి. సీతారామ కళ్యాణం చూసి ఆ పానకం, వడపప్పు, ఆ ప్రసాదం స్వీకరించాలి. పుట్టినది నవమి నాడు శ్రీరాముడు, కానీ నవమి నాడు శ్రీరామ జననం ఉత్సవం చెయ్యం మనం, సీతారామ కళ్యాణం చేస్తాం. అలా నవమి నాడు సీతారామ కళ్యాణం చెయ్యడం వెనక అతలే అసలు రహస్యమంతా దాచుంచారు. కాబట్టి రేపు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చూడ్డానికి చక్కగా మీ అందరూ 7:30 సభాప్రాంగణానికి చేరుకుంటే మనందరం సీతారామ కళ్యాణం చూద్దాం. సీతారామ కళ్యాణానికి సీతారాముల యొక్క పేరుకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి వాళ్ళిద్దరే అవతార స్వీకారం చేస్తారు ధర్మ సంస్థాపన కోసం. విష్ణువు పరబ్రహ్మముగా అవతార స్వీకారం చేస్తారు, అవతారము అంటే కిందికి దిగి వచ్చుట, తార అంటే పైకి.

అవతార అంటే కిందకి, కిందకొస్తే అవతారం. అలా కిందకొచ్చినటువంటి అవతారంలో ఎప్పుడు లక్ష్మీనారాయణులు వచ్చినా వాళ్ళని మళ్ళీ అవతార పరిసమాప్తి చేశాక లక్ష్మీనారాయణులనే అంటాం. ఒకవేళ మీకు లక్ష్మీ నృసింహులుగా ఎదురుగుండా ఉన్న వాళ్ళని అర్థం కాకపోయినా లక్ష్మీనారాయణులండి అంటాం. మత్స్యావతారం ఉంటే లక్ష్మీనారాయణులు అనేస్తాం, వామనమూర్తి లక్ష్మీనారాయణులు అనేస్తాం, పక్కన ఆయన బ్రహ్మచారిగా ఉన్నా కూడా పాదాల మీద లక్ష్మీదేవి పాదముద్రలు కనబడ్డాయని పోతన గారు రాశారు, కాబట్టి లక్ష్మీనారాయణుల దేవాలయం అనేస్తాం. లక్ష్మీనారాయణులుగా పిలవబడని ఏకైక అవతారం ఏదో తెలుసా అండి? ఒక్క సీతారాములే. సీతారాములని లక్ష్మీనారాయణులు అనం, సీతారాములని అంటాం. ఎందుకని అంటే అసలు సీతారాములు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో నేర్పారు. ఎలా బ్రతకాలో నేర్పడానికి వచ్చినటువంటి అవతారం, అటువంటి గొప్ప కళ్యాణం జరుగుతుంటే శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చూడలేకపోవడం అనేటటువంటిది పెద్ద దురదృష్టం. అన్ని చోట్ల సాధారణంగా ఎండెక్కేక చేస్తారు. సుబ్బారావు గారి మర్యాద ఏమిటంటే చల్లగా ఉండగా చేస్తే చక్క వీళ్ళందరూ వచ్చి హాయిగా కూర్చుని చల్లటి గాల్లో చూసి వెళ్ళిపోతారని ఉదయం 7:30కే పెట్టేశారు. చక్కగా రేపు 7 గంటలకే మనం ఈ ప్రాంగణానికి వస్తే నిండు సభలో అందరం కూర్చుని చక్కగా సీతారామ కళ్యాణం చూద్దాం. రేపటి రోజున ప్రతిరోజు మధ్యాహ్నం వేళలో సువాసినులు అందరి చేత లక్ష్మీ పూజలు చేయించారు. ఏ స్వరూపాన్ని లక్ష్మీస్వరూపంగా ఆరాధన చేశారో ఆ స్వరూపాన్నే ఆ సువాసినులందరికీ రేపు ప్రసాదంగా ఇస్తారు. 11,000 రూపాయి కాసుల యొక్క సమూహానికి పూజ చేశారు లక్ష్మీ పూజ. ఇన్ని రోజుల పాటు లక్ష్మీస్వరూపంగా పూజలందుకోబడినటువంటి నాణ్యములు ఏమున్నాయో అవే లక్ష్మీస్వరూపములు కనుక మనం బదరీ విడితే తెచ్చుకుంటుంటాం ఆ కుబేర ప్రసాదంగా నాణ్యం. అలా రేపు ఆ పూజలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ కూడా నాణ్యములను ప్రసాదంగా బహూకరిస్తారు. ఏం సుబ్బారావు, రేపటి రోజున. అలాగే రేపు ఉత్సవాల పరిసమాప్తి. ఉత్సవ పరిసమాప్తి జరిగినప్పుడు చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే అన్నదానం. అన్నదానం ఎందుకు చేస్తారంటే సమస్త భూతములు శాంతి పొందుతాయి. అందుకే హోమం చేస్తే మంత్రం ఉండాలి, బలిస్తే మంత్రం ఉండదు. బలిస్తే అంటే చంపడం అనుకోకండి, అన్నం తీసుకెళ్ళి పెట్టేస్తారు. అలా పెట్టేస్తే పక్షులు కాకులు కూడా తింటాయి. నిజానికి దేవాలయంలోకి పక్షి రాకూడదు, పక్షులు అవి వస్తాయనే 3 ఏళ్లకోసారి మహాకుంభాభిషేకం చేస్తారు. కానీ బలిహరణం పెడతారు, పక్షులు వచ్చి తినాలనే పెడతారు. బలి అంటే ప్రత్యక్షంగా భూతములు తినాలి. తిని అందరూ అబ్బా ఎంత చక్కటి భోజనం చేశామండి అన్నారనుకోండి, ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అందున ఇక్కడ జరిగిన ఉత్సవాలు శ్రీరామనవమి నాడు పూర్తవుతున్నాయి. అందుకని రేపు రోజు మధ్యాహ్నం ఆయన ఎంత పవిత్ర హృదయంతో ఆలోచించారంటే నిజంగా నేను ఇవాళ నాకేమీ అబద్ధాలు ఆడడం, ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఈశ్వరుడు నాకు అలవాటు చేయలేదు. అందుకే తెగేసి చెప్పడం వల్లే నేను కొంతమందికి జీవితంలో దగ్గర కాలేకపోతుంటాను కూడా. ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాలేదు. నేను నమ్మింది ఏదో ఒకటే మాట్లాడడం నాకు అలవాటు. నేను మధ్యాహ్నం కూడా నా భార్యతో మాట్లాడుతూ సుబ్బారావు గురించి మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఓ మాట అనుకున్నాం. ఏమి నిరాడంబరుడు, ఏమి వినయశీలి మహానుభావుడు, అసలు అంత వినయం అవి ఈయనకి ఎలా అబ్బాయి అని నేను తెల్లబోయాను. ఆయన ఎంత మర్యాదతో ఆలోచించారంటే మంచి ఎండవేళ భోజనానికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తే తోసుకుంటే పాపం ఇబ్బంది పడతారేమో, ఒకరికొకరు తగలడంలో దానిలో ఇబ్బందులు పడి ఒక మగవాడి పక్కన ఒక ఆడది కూర్చోవడంలో ఏమో కడుపు నిండా తినగలరో తినలేరో ఏ ఇబ్బంది పడతారో అని రెండు కళ్యాణ మంటపాల్లో, ఒక కళ్యాణ మంటపం అంతా కామాక్షి స్వరూపులైన స్త్రీలకి, ఒక కళ్యాణ మంటపం అంతా విశ్వనాథ స్వరూపులైన ఏకాంబరేశ్వర స్వరూపులైన పురుషులకు, ఏ మొహమాటం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా కడుపు నిండా తిని వెళ్లాలన్న ఆయన కోరికలోంచి ఉత్పన్నమైన ఇదే రెండు కళ్యాణ మంటపాల్లో విడివిడిగా స్త్రీ పురుషులకు భోజనం పెట్టడం, 1,000,000 మందికి అన్నం వండి పెట్టాలని ఎంత తాపత్రయమో. రేపు మహానుభావుడు అంత గొప్ప అన్నరాశిని పదార్థాలని తయారు చేయిస్తున్నారు. ఆయన సంతోషించాలంటే మనం ఏం చేయాలి? వచ్చి తిని పెట్టడమే, నోటితో చెప్పడం కాదు. మీకు నేను మనవి చేస్తున్నా, రేపు నైమిత్తిక తిది కాబట్టి వచ్చి అన్నం తినడం కుదరదేమో కానీ నాకు, నేను మాత్రం తప్పకుండా రేపు మధ్యాహ్నం పురుషులకు పంక్తి వేసిన చోటుకి వచ్చి అందరితో పాటు కూర్చుని ఏదో ఒక ప్రసాదం తీసుకుని పెడతాను నేను కూడా. ఎందుకని అంటే చెప్పడానికి కాదు ధర్మం, ఆచరించడానికి ధర్మం. సుబ్బారావు గారిని పొగడ్డానికి చెప్పడం కాదు. సుబ్బారావు గారు అంత మాన్యుడైతే ఆయన చేసిన పని గొప్పదైతే నువ్వెందుకు వెళ్ళి పుచ్చుకోవు ప్రసాదం?

నేను కూడా వచ్చి రేపు మీ అందరితో పాటే పంక్తిలో కూర్చుని నేను కూడా కొద్దిగా ప్రసాదం తీసుకుని వెడతాను. అన్నస్వరూపంగా తీసుకోవడానికి నాకు కొంత వైదిక కర్మాచరణ మనందు ప్రతిబంధకం ఉండవచ్చు, నేను ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని వెడతాను. అందున శ్రీరామనవమి నాడు ఇంత గొప్ప ఉత్సవాలు పరిపూర్ణమైన సందర్భంలో అంత గొప్ప అన్నదానాన్ని చేస్తున్నారు. కాబట్టి అన్నదానం అన్న మాట లేదు, నిజానికి నారాయణ సేవ. అందరం తరించడానికి భూతతృప్తి. మనందరం ఈశ్వర పరివారమే. మనందరం మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. మా అమ్మ పార్వతి, మా అయ్య పరమశివుడు, మనందరం ఆయన బిడ్డలం. కాబట్టి అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. కాబట్టి రేపటి రోజున వచ్చి చక్కగా ప్రసాద స్వీకారం చెయ్యండి. కానీ నాదొక్క మనవి, ప్రసాదం తినేటప్పుడు మాత్రం శ్రీరామనవమి కాబట్టి ఒక్క నియమం పాటించే ప్రయత్నం చెయ్యండి. ఈశ్వరుడు సంతోషించాలి, చేసిన పని పరిపూర్ణం కావాలంటే అన్నీ వడ్డించే వరకు ఆగితే వడ్డించే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అండి. అన్నీ పెట్టామా వాళ్ళకి కంగారు ఉండిపోతుంది. ఇలా పెట్టగానే ఒకడు గబుక్కుని అప్పడం తినేశాడు అనుకోండి, వీడికి అప్పడం వేశాడో తెలియదు వేయలేదో తెలియదు, మళ్ళీ అప్పడాలకు రావాలి. అన్నీ వేసే వరకు ఆగి, ఆ అమ్మయ్యా అందరికీ అన్నీ వేసేసుకున్నాం, పప్పు వేసాం, కూర వేసాం, పచ్చడి వేసామని వాళ్ళు విస్తళ్ళు చూసి మొదలు పెట్టండి తినండి అనకూడదు కదా, మర్యాద కాదు. అందుకని ఏమంటారంటే భోజన ప్రారంభ సమయే గోవిందనామస్మరణే గోవిందా అంటే గోవింద అని అందరం కలిసి భోజనం చేస్తాం. అప్పుడు ఏమిటంటే అదొక మర్యాద, అదొక తృప్తి. అమ్మ చూడండి, అన్నం పెట్టేటప్పుడు ఆరుగురు పిల్లల్ని కూర్చోబెట్టి వడ్డిస్తోంది అనుకోండి, ఏదో కాస్త పిండుడియాలు వేసింది అనుకోండి, వెంటనే పెద్దడు తినేశాడు అనుకోండి, నీకు వేశానా పిండుడియాలు, వేసావు కానీ తినేశానమ్మాను, ఉండరా వడ్డించే వరకు ఉండద్దు అంటుంది. అమ్మ పెట్టడంలా ఎవరు పెట్టరు, అలాంటి అమ్మే అంటుంది అదేట అలా తినీ కాదు అంటుంది. ఇప్పుడు చక్కగా మర్యాద పాటిద్దాను రేపు. అలా మర్యాద పాటించి సుబ్బారావు గారు ధన్యుడు కావాలి, కొవ్వాడ ప్రాంగణం ధన్యత పొందాలి. ఒక్క మనిషి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇంత గొప్ప ఉత్సవాన్ని చెయ్యాలి అని సంకల్పం చేస్తే, ఆయన సంకల్పమునందు చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరుడు అనుకూలిస్తాడండి. శోభానాయుడు గారంతటి వారు నిన్న ఓ మాట చెప్పారు, ఆవిడ ఉన్న అకామిడేషన్లో ఆ సాయిబాబా గారికి సంబంధించినటువంటి ఆ నృత్య కార్యక్రమానికి సంబంధించిన సీడీ ప్లే చేస్తే స్టకప్ అయింది. మహాసాహసం అండి, అంత పెద్ద ఆర్టిస్టు నృత్యం చేస్తుంటే క్యాసెట్ ఏ కారణం చేతనా స్టకప్ అయిపోయింది అనుకోండి, ఎంత అమర్యాద. ఇంత ఆగిపోతుంది అంతే, అబ్రప్ట్గా ఆఫ్ చేసి మళ్ళీ అదంతా రికార్డింగ్ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేస్తే కానీ మళ్ళీ పలకదు. ఎక్కడో ఏదో విద్యుత్తులో పెద్ద అవాంతరం వచ్చిందనుకోండి, రీస్టోర్ కాలేదనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మీద ఆధారపడతాం మనం, మనం పెట్టుకున్న సిస్టమ్స్ అన్నీ ఎందుకు పనికి వస్తాయి ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా అయితే. ఎక్కడ ఏది పరమేశ్వరానుగ్రహంతో ఏ చిన్న అవాంతరం లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ పల్లకి ఊరేగింపు సాహసం, ఇంత కార్యక్రమాల్ని సంకల్పం చేస్తే ఆయన సంకల్పంలో ఎంత చిత్తశుద్ధి లేకపోతే ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందో మీరు ఆలోచించండి. ఆయన కోరుకున్నది ఒక్కటే, మనందరినీ వచ్చి కడుపు నిండా అన్నం తిని వెళ్ళండి అన్నారు. రేపు ఈ పందిరంతా సీతారామ కళ్యాణంలో నిండిపోయి రామనామంతో మార్మోగిపోయి మధ్యాహ్నం అందరం ఆకలితో వెళ్ళి కడుపు నిండా భగవన్నామని చెప్పి అన్నం తిని వెళ్ళిపోతే సుబ్బారావు గారు సంతోషపడిపోతారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయనకు ఉత్సాహం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయో అక్కడ సనాతన ధర్మము పరిధి వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. మనందరం ఇంటికో పుష్పమైతే పరమేశ్వరుడికో మాల. కాబట్టి మన కర్తవ్యం మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి నాకు వెనకటి ఒక ఆయన ఓ మాట చెప్పాడు, ఒక చోటికి వెళితే ఓ భార్యాభర్త కూడా వచ్చారు నాతో విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఉపన్యాసాలకి. ఆ ఇంటి యజమాని అస్తమానం అనేవారు, మా అక్క చాలా బాగుండింది, మా అక్క చాలా ఉపకారం చేసింది, మా అక్క ఈ కూర ఉండింది అంటుంటే ఆవిడ భర్త కూడా నాతో వచ్చాడు. ఆయన నేనన్నాను విని విని విని విని, ఏమండి మీ భార్య గారు మీతో పాటు కాకినాడ నుంచి వచ్చేంత ఉపకారం చేశారట, మరి మీరేమి చేయలేదా ఇక్కడికి వచ్చి అన్నాను. అంటే ఆయన అన్నాడు, చేయకపోవడం ఏంటంటే నా కర్తవ్యం, నాది తిని పెడుతున్నాను కదూ అన్నాడు. నిజమే అనిపించింది నాకు, చాలా పెద్ద మాటరా, తిని పెట్టడం కర్తవ్యం, తినమన్నప్పుడు తినడం కర్తవ్యం, తినమన్నప్పుడు భీష్మించు కూర్చుంటే పదార్థాలు పాడవుతాయి. కాబట్టి రేపటి రోజు ముగింపు కదండి, ముగింపు అంటే ఆనందంతో సంతోషంతో అందరి ముఖాల్లో ఆ ప్రసన్నత వ్యక్తం కావాలి, ఆ సంతోషం వ్యక్తం కావాలి. అబ్బా మళ్ళీ ఎప్పుడూ ఈ పందిళ్ళు, ఇంత కార్యక్రమం, ఇంత హడావిడి, ఇంత తరించడం, ఇన్ని ధ్వనులు, ఇన్ని శబ్దాలు, ఇన్ని నృత్యం.

ఇంత సంగీతం అని మనందరం పరవశించి బాబా గారి దగ్గర నిలబడి మళ్ళీ త్వర త్వరగా సుబ్బారావు గారి చేత ఎన్నో కార్యక్రమాలు చేయించు ఈశ్వర, ఆయనకి సమర్థతనియ్యి అని మనం ప్రార్థన చేసి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం 7 గంటలకల్లా చూశారా, కరతలాధ్వానులు చెయ్యండి అని చెప్పక్కర్లేదు, వాళ్ళు తృప్తి పడితే వాళ్ళే చేస్తారు. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తే మనం సీతారామ కళ్యాణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి ఇప్పుడు లలితా సింధూరి యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది, నృత్య కార్యక్రమం. ఈరోజు కొద్దిగా సమయాన్ని నేను ఎక్కువ తీసుకున్నందుకు మన్నింపబడదనుగాక. సుబ్బారావు, ఈ విషయాలు మీరు ఒక్కసారి ప్రకటించండి కోటేశ్వరరావు గారు అన్న కారణం చేత ప్రకటించడం జరిగింది. స్వస్తి.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: జొన్నలని మొలకెత్తిచ్చడం, పల్చబరచడం, నాట్లు వేయడం. పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని, అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు, అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది గాని, ఎరువులు ఎక్కువగా వాడే భూమి గాని అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
2: 3-7 ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీల్లో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
1: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
3: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
1: ఆరోగ్యంగా, శుభ్రంగా, చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే

0: ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న ముక్కలను పిట్టలు దంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు
2: ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాలు, తెగుళ్లు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
3: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకు ముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడ ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
3: అది చాలా మంచి పద్ధతి. మీరిక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.
4: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
5: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
4: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
5: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
4: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
5: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
4: సంప్రదించండి
5: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
4: సెల్ 9176126669. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు

0: డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దు కుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: Vishnu FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ హెల్తీ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఏదేంటో తెలుసుకుందాం. గర్భంలోని పిండం, పుట్టిన శిశువు సరిగ్గా ఎదగటంలో తల్లి ఆరోగ్యం కీలకమండి. గర్భధారణ సమయంలో తలెత్తే ఎలాంటి ఇన్ఫెక్షన్లైనా బిడ్డ మీద విపరీత ప్రభావం చూపవచ్చు. టార్చ్ వంటి ఇన్ఫెక్షన్లు మరింత ప్రమాదకరం, అందుకే వీటిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యమండి. ఇందుకు తేలికైన రక్త పరీక్ష ఎంతగానో తోడ్పడుతుంది. ఇంతకీ దీని ప్రాధాన్యం ఏమిటి, ఎవరికి అవసరం, అసలు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూసేద్దాం. గర్భిణులకు సాధారణంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా టార్చ్ ఇన్ఫెక్షన్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అసలు టార్చ్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ల తొలి అక్షరాల సముదాయం. టి అంటే టాక్సోప్లాస్మోసిస్, ఓ అంటే హెచ్ఐవి, సిఫిలిస్, పార్వో వైరస్ వంటి ఇతర ఇన్ఫెక్షన్లు. ఆర్ అంటే రుబెల్లా, సి అంటే సైటోమెగాలో వైరస్, హెచ్ అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్. వీటన్నింటినీ స్ఫురించేలా ఈ పేరు పెట్టారన్నమాట. ఇవి గర్భధారణ సమయంలో, ఇంకా కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే ప్రమాదం ఉంది. జబ్బులను ఎదుర్కొనే

0: నిరోధక శక్తి పిండానికి ఉండదు కాబట్టి టార్చ్ ఇన్ఫెక్షన్లు గర్భధారణ సమయంలోనే చిక్కులు కల్పిస్తూ ఉంటాయి. పిండం సరిగ్గా ఎదగకపోవచ్చు లేదా అవయవ లోపాలతో పుట్టొచ్చు. ఇన్ఫెక్షన్ల రకాలు, ఎదుగుతున్న సమయంలో వాటిని ఎంత సమయం వరకు గురయ్యారనే దాన్ని బట్టి దుష్పరిణామాలు ఆధారపడి ఉంటాయి. గర్భం ధరించిన తొలి దశలో ఇవి దాడి చేస్తే మరింత ఎక్కువగా నష్టం కలగొచ్చు. ఇక్కడే వీటిని గుర్తించే టార్చ్ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అసలు ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి శరీరం కొన్ని యాంటీబాడీలను సృష్టించుకుంటుందండి. వీటిని గుర్తించటమే టార్చ్ పరీక్ష ప్రత్యేకత. గర్భిణికి కానీ పిండానికి కానీ ఇన్ఫెక్షన్ల లక్షణాలుంటే ఈ పరీక్ష చేస్తారు. తల్లికి ఇటీవలే ఇన్ఫెక్షన్ సోకిందా లేదా ఇంతకు ముందే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ సోకిందా, అసలు జబ్బే లేదా అనే విషయాలు ఇందులో తెలుస్తాయి. కాన్పు తర్వాత తల్లికి లేదా శిశువుకు ఇన్ఫెక్షన్లు సోకినట్టు అనుమానించినప్పుడు ఈ పరీక్ష చేస్తారు. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకునే ముందు ఒక చక్కని
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలు అందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0818-16-22-3454. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. అసలు ఈ వైరస్ ను ఈ ఇన్ఫెక్షన్ లో ఎలా అనుమానించాలో చూసేద్దాం. ముందుగా గర్భిణుల్లో ఇది ఎలా అనుమానిస్తారు అంటే, మామూలుగా గర్భిణులకు చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ లో పిండం ఇన్ఫెక్షన్ కు సంబంధించిన సూచికలు ఉన్నట్టయితే అనుమానిస్తారు. కొన్నిసార్లు జ్వరం, చర్మం మీద దద్దురు వంటి లక్షణాలతో ఈ జబ్బును పోల్చుకోవచ్చు. ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి గర్భిణులు సన్నిహితంగా ఉన్నప్పుడు లక్షణాలేవీ లేకపోయినా అనుమానించాల్సి వస్తుంది. అదే గర్భస్థ శిశువులో ఎలా అనుమానించేది అంటే, పిండం ఎదుగుదల సరిగ్గా లేనప్పుడు లేదా స్కాన్ పరీక్ష చేసినప్పుడు కొన్నిసార్లు కడుపు భాగంలో ప్రకాశవంతమైన గీతలు వంటి ఆకారాలు కనిపించవచ్చు. వీటిని రుబెల్లా ఇన్ఫెక్షన్ కు సంకేతంగా భావిస్తారు. లేదా గుండెలో లోపాలు, ముఖ్యంగా పల్మనరీ కవాటం సంకోచించటం, గోడల మధ్య పొరలో రంధ్రం ఉండటం, పిండం ఉబ్బటం, దీన్నే ఫీటల్ హైడ్రాప్స్ అంటారు. పార్వోవైరస్ ఇన్ఫెక్షన్ మూలంగా రక్తహీనత తలెత్తి పిండం శరీరం అంతటా ద్రవాలు పేరుకుంటాయి. దీంతో పిండం ఉబ్బుతూ ఉంటుంది. దీన్ని కాన్పు తర్వాత కూడా మనం పరీక్షించవచ్చు. అది ఎలానో చూసేద్దాం. పుట్టిన తర్వాత శిశువులో ఇన్ఫెక్షన్లకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే తల్లికి ఇంకా బిడ్డకి ఇద్దరికి ఈ పరీక్ష అవసరమవుతుంది. వాటిని ఏ లక్షణాలతో పోల్చుకుంటారో చూద్దాం. తల్లి కడుపులో పిండం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆయా నెలల్లో ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ సైజులో బిడ్డ పుట్టినప్పుడు లేదా వినికిడి లోపించటం, మానసిక ఎదుగుదల తగ్గటం, ఊపుకుపోవటం, పుట్టకతోనే గుండె జబ్బు లోపాలు ఉండటం, శుక్లాలు, కాలేయం, ప్లీహం పెద్దగా ఉండటం, ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉండటం, కామెర్లు వంటి లక్షణాలతో వీటిని పోల్చుకుంటారండి. అసలు ఈ ఇన్ఫెక్షన్ల పరీక్ష ఎవరికి అవసరం అనేది చూద్దాం. గర్భిణులందరికీ టార్చ్ పరీక్ష అవసరం లేదు, కాబట్టి దీన్ని ఎవరికి చేయాలనేది గుర్తించడం చాలా ముఖ్యం. గైనకాలజిస్ట్, పిండానికి చికిత్స చేసే నిపుణులు ఇంకా మైక్రోబయాలజిస్ట్ కలిసి ఎవరికి పరీక్ష అవసరం అనేది నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆయా ఇన్ఫెక్షన్లను వేర్వేరుగా గుర్తించే PCR వంటి పరీక్షలు కూడా ఉన్నాయి. మైక్రోబయాలజిస్ట్ సలహా మేరకు వీటిని చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ తొలి దశలో సూక్ష్మక్రిములు, కల్చర్ లేదా యాంటీజెన్లను గుర్తించే పరీక్షలు అవసరం అవ్వచ్చు. అసలు ఈ టార్చ్ ఇన్ఫెక్షన్ల గురించి, వీటి ఫలితాల గురించి ఇంకొక బ్రేక్ తర్వాత చూసేద్దాం. అంతవరకు ఒక చక్కని పాటను వినేయండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు

0: సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. టార్చ్ పరీక్ష ఫలితాలను పాజిటివ్ లేదా నెగిటివ్గా సూచిస్తారు. ఆయా సూక్ష్మ క్రిములకు సంబంధించిన IgG,

నెలల తర్వాత మరొకసారి కూడా పరీక్షించి చూస్తారు. రెండో పరీక్షలో ఐజీజీ యాంటీబాడీల మోతాదు పెరిగినట్టయితే ఇటీవల ఇన్ఫెక్షన్ బారిన పడినట్టు భావిస్తారు. ఒకవేళ రెండోసారి పరీక్షలో కూడా యాంటీబాడీల మోతాదులు పెరగకపోతే గర్భిణికి గతంలోనే ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చని, ఇప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి రోగ నిరోధక శక్తిని సంతరించుకుని ఉండొచ్చని అనుకోవచ్చు. అసలు ఈ టార్చ్ ఇన్ఫెక్షన్ అనేది ఎలా సోకుతుంది అనేది ప్రతి ఒక్క వైరస్ గురించి తెలుసుకుందాం. ముందుగా టాక్సోప్లోస్మోసిస్, ఇది పరాన్న జాతికి తలెత్తుతుంది. ఇది పరాన్న జీవితో తలెత్తుతుంది. సరిగ్గా ఉడికించని మాంసం లేదా పిల్లి మలం ప్రభావానికి గురి కావటం వల్ల ఇది సోకుతుంది. హెచ్ఐవి సిల్ఫిస్, లైంగిక సంపర్కం, వైరస్తో కూడిన రక్తం వంటి వాటితో ఇవి సంక్రమిస్తాయి. మరొకటి పార్వో వైరస్, ఇది పెంపుడు జంతువుల నుంచి సంక్రమించే ఇన్ఫెక్షన్. ఇది జలుబు మాదిరిగా శ్వాస, దగ్గు, లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. రక్తం ద్వారాను వ్యాపించవచ్చు. మరొక వైరస్ రుబెల్లా. ఇప్పుడు చాలామంది రుబెల్లా టీకాలను వేయించుకుంటున్నారు, అందువల్ల ఇది అరుదుగానే కనిపించవచ్చు. అయితే చిన్నప్పుడు MMR టీకా వేయించుకోకపోతే తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. ఇంకొకటి సైటోమెగాలో వైరస్, ఇదో రకం హెర్పీ వైరస్ అని చెప్పొచ్చు. ఇది లాలాజలం, ఇతర శరీర స్రావాల ద్వారా వ్యాపిస్తుంది. చివరిగా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, ఇది ప్రధానంగా ఒకరి చర్మానికి మరొక చర్మం నేరుగా తాకటం ద్వారా సంక్రమిస్తుందండి. ఇదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావన తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ప్రణీత.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4. రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శేఖాహారం పాఠం వింటారు.
1: అక్కయ్య.

0: మేము వచ్చేసాం.
1: అందరూ వచ్చారా?
0: ఓ వచ్చామక్కయ్యా.
1: రాము, పద్మ, కిరణ్, లత అంతా వచ్చారే.
2: కల్పన ఇంకా రాలేదక్కయ్యా.
0: ఈ పాటకి వస్తూనే ఉంటుంది.
3: అక్కయ్యా, మరి మనమంతా ఎక్కడ దాకా వెళ్దాం?
1: మనమంతా కలిసి మన ఊరి బయట ఉన్న మా తోటలోకి పిక్నిక్ కి వెళ్తున్నాం. అక్కడ మీకందరికి రకరకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు, కూరగాయల మొక్కలు చూపెడతాను.
0: భలే భలే, పూలన్నా పళ్ళన్నా నాకెంతో ఇష్టం.
3: గొప్ప, నీకొక్కదానికేనా? మాకు ఇష్టమే.
0: నీకిష్టం కాదని అన్నానా?
1: మొదలెట్టారా మీ గోల? పువ్వులు పళ్ళు ఇష్టం కాని వాళ్ళు ఎవరుంటారు? మీకందరికి ఇష్టమనేగా మా తోటలోకి తీసుకువెళ్తున్నా. మీరు వింటానంటే ఇంకా బోలెడన్ని విషయాలు చెప్తాను.
2: మేమందరం అందుకేగా వచ్చాం.
1: మరి మీ ఇంట్లో మధ్యాహ్నం దాకా రావని చెప్పొచ్చారా?
0: ఓ చెప్పే వచ్చాం. మా అమ్మ మనందరి కోసం క్యారేజీ నిండా భోజనం కూడా కట్టించింది.
2: మా అమ్మని అడిగి నేను కూడా చపాతీలు చేయించి తెచ్చాను.
1: ఇంకేం, మనకు ఆకలి సమస్య కూడా లేదనమాట.
4: అక్కయ్యా, మీ తోటలోకి ఎవరిని రానివ్వరటగా?
1: ఆ దిగులు మీకేమీ అక్కర్లేదు. కానీ ఒక సంగతి మాత్రం మీరు జాగ్రత్తగా వినాలి. తోటలో ఎక్కడా ఏ చెట్టుని మీరు పాడు చేయొద్దు. అక్కడ మా తోటమాలి రంగన్న మనకన్నీ చూపెడతాడు. అతనే మనకు కావలసినన్ని తుంచి పెడతాడు. మీరు జాగ్రత్తగా ఉంటానంటేనే తోటలోకి తీసుకెళ్తా. ఏమంటారు?
0: మేము వేడిని పాడు చేయమక్కయ్యా. నువ్వు చెప్పినట్టే వింటాం.
1: శభాష్!
2: అదిగో మాటలనే కల్పన కూడా వచ్చేసింది.
1: రారా కల్పన, మేమంతా నీ కొరకే చూస్తున్నాం. ఏమిటి ఇంత ఆలస్యం చేశావు?
0: మరేం లేదక్కా, పొద్దున్నే మా అమ్మ జొన్న రొట్టెలు చేసి అందులోకేమో టమాటా కూర వండింది.
3: అయితే
0: నాకేమో టమాటా అంటే అస్సలు ఇష్టం ఉండదు.
5: అయితే నువ్వు టమాటా కూర తిననని నువ్వు వాళ్ళకి మారాన్ చేసుంటావు. మీ అమ్మ బలవంతా అని నీ చేత తినిపించి ఉంటుంది, అంతేనా?
0: అంతేకాదు, నీ కిమ్మని కూడా నాతో పంపించింది. అందుకే కాస్త ఆలస్యమైంది.
1: విటమిన్ల గురించి మీకు తెలుసుగా, టమోటాలో ఏ సి విటమిన్లు ఉంటాయి. అవి మన కంటికి, ఒంటికి మంచి చేస్తాయి. అన్ని కూరగాయలను తినాలి, దేన్ని తినను అనకూడదు. కూరగాయలు మన శరీరానికి విటమిన్లను, పోషక పదార్థాలను అందిస్తాయి. రండి తోటలోకి వెడదాం. ఇదిగో ఇదే మా తోట. ఈ తోటలో మొక్కలన్నీ మా పెదనాన్నగారు, మా నాన్నగారు కలిసి ఎంతో కష్టపడి పెంచుతున్నారు. ఈ తోటంటే నాకు ఎంత ఇష్టమో. అటువైపు రంగన కనిపిస్తున్నాడే. రంగన్నా! ఓ రంగన్నా!
6: ఎవరు? ఓ సిన్నమ్మ గారా, రండి రండి. పట్నం నుంచి ఎప్పుడు వచ్చారమ్మా?
1: నిన్న ఉదయాన్నే రంగన్న.
6: ఈ ఇల్లంతా ఎవరమ్మా?
1: వీళ్ళు మా ఇరుగు పొరుగు పిల్లలు. వీళ్ళకి మన తోట చూపిద్దామని తీసుకొచ్చా.
6: అలాగా, చాలా సంతోషం తల్లి. ఎన్నాళ్ళైందమ్మా మీరు వచ్చి? తోటలో అప్పుడు మీరు నాటిన గులాబీ మొక్కలు ఇప్పుడు బాగా పుత్తున్నాయమ్మా. సుద్రుగాని రండి.
1: అలాగా, పద పద. ఏవి, ఎక్కడ చూపించరంగన్నా?
6: ఇవేనమ్మా చూడండి.
0: పచ్చగా, తెల్లగా, ఎర్రగా, ఎన్ని రంగుల్లో ఉన్నాయో ఈ పూలు.
1: చూడ ముచ్చటగా ఉన్నాయి రంగన్న, చాలా బాగా పెంచుతున్నావు.
6: నేనుంది అందుకే కదమ్మా, వెళ్ళేప్పుడు మీకు కోసిస్తాను.
4: అటు పక్కన కనిపిస్తున్నాయే, అవేం మొక్కలక్క?
6: అయ్యా, అయ్యి కూరగాయ మొక్కలమ్మా.
1: ఏమి ఉన్నాయో చూద్దాం పదండి. పిల్లలు ఒక్కొక్కరు వరుసగా నడవండి.
6: అలాగే రండమ్మా. ఈ ఏమో వంకాయ మొక్కలు, అయ్యి టమాటా మొక్కలు, అయ్యి ఏమో పచ్చిమిరపకాయ మొక్కలమ్మా. ఆ పక్కనున్నాయే అయ్యి బెండ మొక్కలు, దొండపాదులు, కాకరపాదులు. ఆ పైన కనిపించే అయ్యి ఆకుకూరల మళ్ళమ్మా.
0: ఆకుకూరల మళ్ళంటే?
2: ఆకుకూరల మళ్ళంటే తెలీదా? కొత్తిమీర, గోంగూర, బచ్చలకూర, చుక్కకూర వంటివి.
1: అవును, ఈ పచ్చని ఆకుకూరలన్నీ మన ఇంటి పెరట్లో కూడా నాటుకోవచ్చు. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి.
0: మా అమ్మ 2 రోజులకోసారి పాలకూర లేదా చుక్కకూర తెచ్చి పప్పు చేస్తుంది, గోంగూర చట్నీ చేస్తుంది. చట్నీ ఇష్టమే కానీ ఆకుకూర తినడం అంటే నాకిష్టం ఉండదు.
3: మేకల్లాగా రోజు ఆకులు తినడం అంటే నాకు ఇష్టం లేదు.
1: తప్పు కిరణ్, ఆకుకూరలు తేలిగ్గా చవగ్గా దొరుకుతాయి.

0: అని తినవలసిన అవసరం లేదని నువ్వే కాదు చాలా మంది అనుకుంటారు. కానీ అవి మన శరీరానికి ఎంత అవసరమో తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు. ఆకుకూరల్లో విటమిన్లు, పోషక పదార్థాలు ఉంటాయి. అవి మన శరీర పోషణకు, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. జీర్ణశక్తికి, రక్త ఉత్పత్తికి, రక్తహీనత ఏర్పడకుండా, మలబద్ధక నివారణకు ఆకుకూరలను తప్పకుండా తీసుకోవాలి.
1: అలాగా నాకు ఈ సంగతి ఎవ్వరూ చెప్పలేదు. ఇక మీదట నేను రోజు ఆకుకూరలు తింటాను.
2: మీకందరికీ తాజా ఆకుకూరలు కోసిస్తా, ఎల్లప్పుడు తీసుకెళ్ళండి అమ్మా.
0: పద్మ, అక్కడ కనిపిస్తున్నాయే అవే మా గున్న మామిడి చెట్లు.
3: అయితే మీకు కావాల్సిన మామిడికాయలు, మామిడి పళ్ళు అన్నమాట.
0: అవును, మేము వాడుకున్న తర్వాత మిగిలిన వాటిని అమ్మకానికి కూడా పట్టణానికి పంపిస్తాం.
1: అలాగా మీకు చాలా డబ్బులు కూడా వస్తాయేమో.
0: అవును కల్పన, అందుకే చెట్లని మనం పెంచి కాపాడితే అవి మనకు ఆహారాన్ని ఇస్తాయి, చక్కటి గాలి, చల్లని నీడ ఇచ్చి మనల్ని సేద తీరుస్తాయి.
1: చెట్లు మనకు ఆహారం ఇస్తాయా?
0: హా, మరేమిటనుకున్నావు, మనం తినే ఆహారం చాలా వరకు చెట్ల నుండే లభిస్తుంది. కాయగూరలు, కంకులు, రకరకాల పండ్లు, దుంపగడ్డలు, పప్పులు, గింజధాన్యాలు మొదలైన అనేక ఆహార పదార్థాలు మనకు మొక్కల నుండే లభిస్తాయి. మనకే కాదు, జంతువులకు, పక్షులకు కూడా ఆహారం మొక్కల నుండే లభిస్తుంది.
2: ఈ మొక్కలు, చెట్లు, చేలు లేకపోతే మనం ఎట్టా బతికేవాళ్ళము?
0: అవును రంగన్న, ఈ మొక్కలు మన కడుపు నింపి మన శరీరానికి బలాన్ని, శక్తిని ఇచ్చి కాపాడుతున్నాయి.
2: ఏదో చెట్లు పెంచడం, కడుపు నింపుకోవడమే గాని ఇవన్నీ నాకేం తెలుసమ్మా, చెప్పమ్మా నేను వింటాను.
0: వింటానంటే చెప్పడానికి? ఇదిగో ముందుగా మీకు ప్రశ్న వేస్తాను. మొక్కల ద్వారా మనకు పళ్ళు, కాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, ఇలా రకరకాల ఆహార పదార్థాలు లభిస్తున్నాయి కదా, ఈ విధంగా మొక్కల నుండి లభించే ఆహారాన్ని ఏమంటారో తెలుసా?
1: మొక్కల నుండి వచ్చే ఆహారం అంటారు.
0: కానీ దానికి పేరుంది కల్పన, మొక్కల నుండి లభించే ఆహారాన్ని శాకాహారం అంటారు. శాకాహారమే.
4: అక్కయ్యా, ఇది శాకాహారం అయితే మరో ఆహారం కూడా ఉంటుందా?
0: ఆ ఉంది, దాన్ని మాంసాహారం అంటారు.
2: మాంసం, చేపలు, గుడ్లు ఇలాంటివి మాంసాహారం కదమ్మా.
0: అవును రంగన్న, జంతువుల నుండి లభించే ఆహారం మాంసాహారం. ఈవేళ మీకు శాకాహారం గురించి కొన్ని సంగతులు చెప్తాను, సరేనా?
1: అలాగే అయ్యా.
0: మీరు ప్రతిరోజు ఆహారం ఎందుకు తీసుకుంటారో చెప్పండి.
1: ఎందుకేమిటి? తినకపోతే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాము, అందుకే.
0: అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా పెరగడానికి, బాగా పనిచేయడానికి కావలసిన శక్తి రావడానికి ఆహారం తీసుకుంటాం, అవునా? లత అన్నట్లుగా రోజు సరైన ఆహారం తీసుకోకపోతే ఎవరైనా నేసిపడిపోతారు. శరీరానికి శక్తి రాదు, ఏ పని చెయ్యాలనిపించదు. అందుకే అన్ని కూరగాయలతోటి మంచి భోజనం చెయ్యాలి. మీరంతా పెరిగే పిల్లలు కదా, ఏ కూర మేము తినము అనకూడదు, అన్ని తినడం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మీరు రోజు ఏమేం తింటారో?
3: నేను చెప్తాను. అన్నం, పప్పు, కూర, చారు, మజ్జిగ రోజు ఉంటాయి మా ఇంట్లో.
1: అప్పుడప్పుడు మాంసం, చేపలు, కోడి కూర కూడా తింటాం.
0: అప్పుడప్పుడు మాంసాహారం తిన్నా రోజు మీరంతా శాకాహారమే తింటారు. కొందరు పూర్తిగా శాకాహారమే తినేవాళ్ళు ఉంటారు, మాంసాహారమే బలం అనుకుంటారు చాలా మంది. కానీ మనం రోజు తినే కాయగూరల్లో పోషక విలువలు ఉన్నాయి. ఈ పోషక విలువలు మన శరీరానికి కావలసిన బలాన్ని ఇస్తాయి. అన్ని కాయగూరల్లోనూ, ముఖ్యంగా క్యారెట్, మామిడి పండ్లు, బొప్పాయిల్లోనూ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అది కళ్లకు చాలా మంచిది, కంటి జబ్బులు రాకుండా చేస్తుంది. ధాన్యపు గింజలలో, పప్పులలో, ఆకుపచ్చని కూరల్లో, మొలకెత్తిన విత్తనాల్లో బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ బి విటమిన్ మన శరీరంలో నరాలు, కండరాలు సరిగా పనిచేయడానికి, శరీర పెరుగుదలకు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, జీర్ణశక్తికి, రక్త ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుంది.
1: అలాగా?
0: హా, అలాగే పుల్లని ఆకుకూరల్లోనూ, కాయల్లోనూ, పండ్లలోనూ, నిమ్మ, ఉసిరి, బత్తాయి, టమోటా మొదలైన వాటిల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ సి విటమిన్ మన శరీర ఆరోగ్యానికి, దంతవ్యాధులు రాకుండా కాపాడడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో అవసరం.
1: ఈ విషయం నాకు తెలియదే.
0: ఇలా మన శరీరానికి కావలసిన డిఈకే అనే విటమిన్లు, ప్రోటీన్లు కూడా మనం తినే ఆహారం ద్వారా

0: కూరగాయలు, పండ్ల ద్వారా మనకు లభ్యమవుతున్నాయి. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని తినాలి. మరి
1: ప్రోటీన్లు అన్నారు అంటే ఏమిటమ్మా?
0: ప్రోటీన్లు అంటే మాంసకృతులు రంగన్న.
1: మన తోటలో చాలా కూరగాయలు ఉన్నాయమ్మా. బీరకాయ, బెండకాయ, దొండకాయ, గుమ్మడికాయ, కాకరకాయ.
2: కాకరకాయ చీ, చేదు, నాకు అస్సలే నచ్చదు.
0: అదే చెప్పానా, నచ్చవని వదిలేస్తే ఏది నచ్చదు. కానీ నెమ్మది నెమ్మదిగా తినడం అలవాటు చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. కాకరకాయ చేదైనా మన శరీర ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. అంతెందుకు అన్ని కాయగూరల్ని ముక్కలు చేసి పచ్చివాటిని తినడం కూడా ఒంటికి ఎంతో మంచిది తెలుసా?
2: అక్కయ్య, మీరు అన్ని కూరలు తింటారా?
0: నేను చిన్నప్పుడు మీలానే అవి ఇవి వద్దని తిననని గోల చేసేదాన్ని. కానీ చదువుకున్న కొద్దీ నాకు ఈ కూరగాయలు తినడం ఎంత మంచిదో తెలిసొచ్చింది. నేనిప్పుడు అన్ని కూరగాయల్ని ఎంతో ఇష్టంగా తింటాను. ఏవైనా తినే ముందుగా తినే పళ్ళని శుభ్రంగా కడిగి తినాలి. కాయగూరలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి తినాలి. తినే ముందే ముక్కలుగా కొయ్యాలి, గాని కోసి నిల్వ ఉంచకూడదు.
3: ఇక్కడ నుంచి మేము నీలాగే తింటాం.
0: శభాష్, కొందరు మన రంగన లాంటి పెద్దవాళ్లు అన్నం, పప్పు, కూరలు, మాంసం రోజూ తినలేరు.
3: పాపం, మరేం తింటారు?
0: మీరేం తింటారో నువ్వే చెప్పు రంగన్న.
1: రోజు బువ్వ మాకేడ దొరుకుద్దమ్మా. ఏ రొట్టెలో సంగటో గంజో తాగి బతుకుతాం.
2: రొట్టె, సంగటి, గంజి ఇవి కూడా శాకాహారమేనా?
0: అవును కల్పన, ఇవన్నీ మొక్కల నుండేగా వస్తాయి. సంకటి, గంజి కూడా ఈ కంకి ధాన్యాలను ఉడికించి తయారు చేసుకోవచ్చు.
4: కంకి ధాన్యాలంటే?
0: ఇందాక చెప్పానే, వరి, గోధుమ, మొక్కజొన్న, పచ్చజొన్న, సజ్జలు అంటే గింజ ధాన్యాలే కంకి ధాన్యాలు.
2: నాకు మొక్కజొన్న కండెలంటే చాలా ఇష్టం.
0: ఇవన్నీ శరీరానికి గొప్ప శక్తినిస్తాయి. ఇవే కాక కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పు ధాన్యాలు మొక్కల నుండే వస్తాయి. కూరల్లో వాడుకునే నూనెలు, తలకు రాసుకునే కొబ్బరి నూనె లాంటి నూనెలు కూడా మొక్కల నుండే వస్తాయి తెలుసా?
3: తెలీదు.
0: నూనె గింజలుగా పిలువబడే వేరుశెనగ, ఆవాలు, కుసుమ గింజలు, నువ్వులు, ఆముదాలు మొక్కల నుండే లభిస్తాయి. కొబ్బరికాయ నుండే కొబ్బరి నూనె వస్తుంది.
2: వేరుశెనగ నుండి పల్లి నూనె, ఆవాల నుండి ఆవ నూనె, కుసుమల నుండి కుసుమ నూనె, నువ్వుల నుండి నువ్వుల నూనె, ఆముదాల నుండి ఆముదం వస్తాయి కదక్కయ్యా.
0: అవును.
4: మరి నూనెల వల్ల కూడా మన శరీరానికి బలమేనా?
0: అవును రాము, నూనె, నెయ్యి బాగా ఎక్కువగా వాడితే కొవ్వు పెరుగుతుంది. కానీ తగినంత మోతాదులో రోజు మనం వాడడం శరీరానికి ఎంతో అవసరం.
2: అక్కయ్య, ఇందాక దుంపగడ్డలన్నావు, వాటి గురించి చెప్పవా?
0: అబ్బో, నీకు బాగానే గుర్తుందే. కందగడ్డ, చామగడ్డ, బంగాళాదుంప, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇటువంటి ఎన్నో దుంపగడ్డలు మనకు మొక్కల నుండే లభిస్తాయి. ఇవన్నీ శాకాహారమే. ఈ దుంపగడ్డలు మన శరీరానికి కావలసిన పిండి పదార్థాలను అంటే శక్తిని అందిస్తాయి. మీరందరూ కోరుకునే కమ్మని, తీయని పండ్లు కూడా ఈ మొక్కల నుండే వస్తాయి.
4: మొక్కలు ఇన్ని రకాల ఆహారాన్ని అందిస్తాయి అన్నమాట.
0: అవును రాము, మొక్కలు మనకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే వరప్రసాదాలు. అందుకే ఇంటి పెరళ్లలో, బడి తోటల్లో కూడా వీటిని నాటుకుంటే మంచిది. అందుకే మీరంతా మీ పుట్టినరోజు పండగ నాడు గుర్తుగా ఒక్కో మొక్క నాటి పెంచండి.

0: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శేఖాహారం పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఆరోగ్యం అనారోగ్యం పరిసరాల విజ్ఞానంలోని పాఠం వింటారు.
1: భలే ఆకలి వేసిందిరా గిరి. అమ్మ బాక్స్ లో పెట్టిన చపాతి, కూర, కోడిగుడ్డు ఏది మిగల్చకుండా తినేశాను.
2: బా, నాకు కూడా మొక్కలకు పాదులు చేసి నీళ్లు పోసేటప్పటికి అబ్బా భలే అలుపు వచ్చిందిరా గిరి. పప్పన్నం తిన్నా ఇంకా ఆకలిస్తుంది.
3: గిరి, పెరగన్నం అయిపోయింది కానీ ఈ గుడ్డు తిను, ఆకలి తీరుతుంది.
2: నాకు గుడ్డు ఇష్టం ఉండదు. అవును సీత, ప్రతిరోజు నువ్వు గుడ్డు తింటావు, అంత ఇష్టమా?
3: ఒరే గిరి, సీత వాళ్ళమ్మ ఏమంటుందో తెలుసా? సండే హోయా మండే,

0: కావో అండే.
1: అంటే అర్థం ఏమిటి?
0: ప్రతిరోజు ఓ గుడ్డు తినాలట.
1: అలాగా, అందుకే నువ్వు దృఢంగా ఆరోగ్యంగా ఉన్నావు.
0: మరేమనుకున్నావు? సీతలాగా నాలాగా బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తిను.
2: గిరి, పాలు ఇష్టం లేదు, పళ్ళు ఇష్టం లేదు అనడం మానే. అన్ని రకాల ఆహారం

0: క్లాస్ రూమ్ని అందంగా తయారు చేశారు. వెరీ గుడ్. గోడలకి చార్టులు, స్లోగన్లు కూడా అతికించారే, బాగుంది. ఏమేం స్లోగన్లు, చార్టులు అతికించారు? ఆరోగ్యమే మహాభాగ్యం, గుడ్. దృఢమైన శరీరంలో స్థిరమైన మనస్సు, బాగుంది. ఆలోచన శక్తి నిజమైన శక్తి, కరెక్ట్. విద్యాదానం మహాదానం, గుడ్. చాలా స్లోగన్లు రాశారే, మరి వాటి అర్థం ఏమిటో తెలుసా?
1: తెలుసండి, తెలిసినవే రాశాం.
0: గిరి, నువ్వు చెప్పు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఏమిటి?
2: ఆరోగ్యం అంటే మన సీతలాగా బొద్దుగా లావుగా ఉండడం.
3: నేను చెప్తానండి, ఆరోగ్యంగా ఉండడం అంటే చురుకుగా ఉండడం, కడుపు నిండా తినడం, బలంగా ఉండడం, బాగా నిద్రపోవడం, కదండి?
0: కరెక్ట్. సీత, నువ్వు చెప్పు.
1: ఆరోగ్యం అంటే చురుకుగా ఉండి ఉత్సాహంగా పనిచేయడం, రోగం లేకుండా ఉండడం, కరెక్టేనా అండి?
0: అందరూ కరెక్టే. ఆరోగ్యం అంటే రోగం లేకుండా ఉండటమే కాదు, ఉత్సాహంగా పనిచేయటం, కడుపు నిండా తినగలగడం, పనిచేసినా త్వరగా అలసిపోకుండా ఉండటం, రాత్రి హాయిగా నిద్రపోగలగడం, అంటే శారీరకంగా మానసికంగా ఏమీ లోపం లేకుండా ఉండి తోటి వాళ్లతో బాగా ఉండటం, ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. అదే గొప్ప సంపద లాంటిది అని అర్థం. మరి దృఢమైన శరీరంలో స్థిరమైన మనస్సు, ఈ శ్లోకం అర్థం ఏంటో చెప్పండి.
1: మన శరీరం బలంగా రోగం లేకుండా ఉంటేనే మన మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది, కదండి?
0: కరెక్ట్ గా చెప్పావు. సరే, ఈ గోడకు తగిలించి ఉన్న ఈ పటంలో ఇద్దరు పిల్లలున్నారు కదా, ఈ ఇద్దరిలో ఎవరు ఆరోగ్యంగా ఉన్నట్టు కనపడుతున్నారు? రఘు, ఈసారి నువ్వు చెప్పు.
3: సార్, పటంలో మొదటి పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడు.
0: మరి ఎలా చెప్పగలుగుతున్నావు?
3: మొదటి పిల్లవాడు బలంగా కనబడుతున్నాడు, నవ్వుతున్నాడు, శుభ్రంగా తలదువ్వుకొని బట్టలు వేసుకున్నాడు, అందుకే ఆరోగ్యంగా కనబడుతున్నాడు.
0: బాగా చెప్పావు. మరి రెండో పిల్లవాడు ఎలా కనబడుతున్నాడు, నువ్వు చెప్పు గిరి.
2: రెండో పిల్లవాడు బక్కగా బలహీనంగా కనబడుతున్నాడు, చింపిరి జుట్టుతో ఏడుస్తున్నట్టున్నాడు.
0: కరెక్ట్. అంటే అనారోగ్యంగా కనపడుతున్నాడు. అనారోగ్యం అంటే శరీరం జబ్బు పడటం. అనారోగ్యంగా ఉన్న మనిషికి ఉత్సాహం ఉండదు, ఓపిక ఉండదు, కొంచెం పనిచేసినా అలసటొస్తుంది, ఏ పని చురుకుగా చెయ్యలేడు. అనారోగ్యం అనేక రోగాలకు దారితీస్తుంది. ఇప్పుడు చెప్పండి, మరి మీరందరూ ఎలా ఉండాలనుకుంటున్నారు?
1: ఆరోగ్యంగా. నేనే కాదు, మేమందరం ఆరోగ్యంగానే ఉండాలనుకుంటాం.
0: ఈరోజు ఆరోగ్యం గురించి చెప్తాను. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలో, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. వాటిని అర్థం చేసుకుని జాగ్రత్తగా పాటించాలి. మరి
1: చెప్పండి మాస్టారు.
0: ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇందాక తెలుసుకున్నాం కదా. ఆరోగ్యం అనేది మనకు ఇతరులు ఇస్తే తీసుకునేది కాదు, పంపిణీ చేయటానికి వీలైంది కాదు, మనంతటికి మనమే ప్రయత్నించి పొందాలి. ఆరోగ్యం పెంచుకోవటానికి, కాపాడుకోవటానికి, రోగాలు రాకుండా నిరోధించుకోవటానికి ఆరోగ్య సూత్రాలు తెలుసుకుని పాటించాలి.
3: అందుకు మేమేం చేయాలి?
0: మన ఆరోగ్యం మన వ్యక్తిగత అలవాట్ల మీద, ఆహారపు అలవాట్ల మీద, నివసించే పరిసరాలపైన ఆధారపడి ఉంటుంది.
3: వ్యక్తిగత అలవాట్లంటే ఏం చేయాలి?
0: వ్యక్తిగత అలవాట్లంటే మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి, పళ్ళు తోముకోవాలి, స్నానం చేయాలి, శుభ్రమైన దుస్తులు ధరించాలి, వారానికి ఒక్కసారైనా తలంటు స్నానం చేయాలి, ఆటలు ఆడిన తర్వాత, బయట తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి, గోళ్లలో మట్టి చేరకుండా ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవాలి, అన్నం తినే ముందు, తిన్న తర్వాత, మల విసర్జన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
2: మీరు చెప్తున్నవన్నీ నేను రోజు చేసేవే, కానీ బలంగా పెరగాలంటే ఆరోగ్యం

0: ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
1: వేళకి సరైన భోజనం చేయాలి. పాచిపోయిన నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు.
0: సరైన భోజనం అంటే ఏంటి సార్?
1: సరైన భోజనం అంటే అన్నం, చపాతీలతో పాటు పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, పాలు, పెరుగు లాంటి అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. కోడిగుడ్డు, మాంసం, చేపలతో వండిన వంటకాలు కూడా తినాలి. స్వీట్లు, చాక్లెట్లు, కేకులు లాంటి వాటిని మితంగా తినాలి. నూనెలో వేయించిన చిరుతిళ్ళు ఎక్కువగా తినకూడదు.
0: నాకు పాలు, వంకాయ, మాంసంతో చేసిన వంటకాలు నచ్చవు సార్. మరేం చెయ్యాలి?
2: అవును మాస్టారు, నేను, గిరి, రఘు ప్రతిరోజు మధ్యాహ్నం కలిసి భోజనం చేసేటప్పుడు గిరి చాలా కూరలు తినడు, వదిలేస్తాడు. ఇందాక కోడిగుడ్డు తినమంటే కూడా తినలేదు.
3: నేనైతే అమ్మ బాక్స్లో ఏ కూర పెట్టి పంపినా వదలకుండా తినేస్తాను.
1: అది అలా ఉండాలి. అది నచ్చదు, ఇది బాగుండదు అనకుండా పెద్దవాళ్ళు ఏది తినమంటే అది తినాలి. ఆరోగ్యానికి హానికరమైన ఆహారాన్ని ఏ తల్లిదండ్రులు పిల్లలకు పెట్టరు. అర్థమైందా గిరి?
0: తెలిసిందండి. రేపటి నుంచి అలా చెయ్యను. అన్ని రకాల ఆహారాలు తింటాను, కోడిగుడ్డు కూడా తింటాను.
1: వెరీ గుడ్. మంచి పిల్లలంటే అలా ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లే కాదు, రోజు ఆటలాడాలి, వ్యాయామం చెయ్యాలి. అప్పుడే మనం తిన్న ఆహారం సరిగా జీర్ణమై శరీరానికి శక్తి వస్తుంది.

0: మందులు కానీ టానిక్లు కానీ విటమిన్ టాబ్లెట్లను కానీ డాక్టర్ గారి సలహాతోనే వాడాలి.
1: అసలు రోగాలు జ్వరం ఎందుకు వస్తాయి మాస్టారు?
0: మనం తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, ఉండే స్థలం పరిశుభ్రంగా ఉంటే రోగాలు రావు. పరిశుభ్రంగా ఉన్న నీటిని మాత్రమే తాగాలి. రక్షిత మంచి నీటిని కుళాయిల ద్వారా సరఫరా చేస్తారు కదా, అదే శుభ్రమైన నీరు. బావి నీటిని తాగాల్సి వచ్చినప్పుడు దాన్ని క్లోరిన్ బిళ్ళలు వేసి శుభ్రపరిచి లేదా కాచి వడపోసి చల్లార్చి తాగాలి. అలాగే మనం పీల్చే గాలి శుభ్రంగా ఉండాలి.
1: గాలి శుభ్రంగానే కదా ఉంటుంది.
0: ఏం కాదు, మన పరిసరాలలో పశువుల పాకలు, కోళ్ల గూళ్ళు, పేడ కుప్పలు, మురికి గుంటలు, చెత్తా చెదారం ఉంటే ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు లాంటివి వృద్ధి చెందుతాయి. మన కంటికి కనపడని హానికారక సూక్ష్మజీవులెన్నో గాలిలో చేరతాయి, గాలిని కలుషితం చేస్తాయి. అలాంటి కలుషితమైన గాలిని పీలిస్తే మనం అనారోగ్యానికి గురవుతాం. అనారోగ్యం ఎన్నో రోగాలకు దారితీస్తుంది. తెలిసిందా?
1: తెలిసిందండి, కానీ గాలి కలుషితం కాకుండా ఎలా ఆపగలం?
2: ఏముంది, మనం ఈరోజు ఉదయం పాఠశాలలో అన్ని గదులను శుభ్రం చేశాం, ఆవరణలో ఉన్న చెత్త చెదారాన్ని ఎత్తి దూరంగా పోసేశాం, అలాగే ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే సరే.
0: కరెక్ట్, ఇంటిని, ఇంటి పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి. పేడను చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మురికి కాలువలు, నీటి గుంటల్లో నీరు నిలువ లేకుండా చూడాలి. రోడ్ల పక్కన, వీధుల పక్కన మలమూత్ర విసర్జన చేయకూడదు. పరిసరాల పరిశుభ్రత గురించి మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంటురోగాలు సోకుతాయి. అనారోగ్యానికి గురై రోగాలు వచ్చిన తర్వాత మందులు తీసుకోవటం కన్నా అసలు రోగాలు రాకుండా జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవటం అన్ని విధాలా మంచిది. మనిషికి డబ్బు కన్నా ఆరోగ్యం ముఖ్యం.
2: అందుకే కదండి ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్లోగన్ రాసి అతికించాం.
0: వెరీ గుడ్. అన్ని విషయాలు గుర్తుంచుకొని పాటిస్తే మనం అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటాం.
3: గిరి, ఉదయం నుంచే గమనిస్తున్నా ఎన్నిసార్లు పిలిచినా నిద్ర లేవని వాడివి. 6 గంటలకే నిద్ర లేచావు, పళ్ళు తోముకున్నావు, వ్యాయామం చేశావు, శుభ్రంగా స్నానం చేశావు, నీట్గా తయారయ్యావు, ఏమిటి విశేషం?
1: ఇక ప్రతిరోజు ఇలాగే చేస్తానమ్మా. అవును గాని ఆకలి వస్తుంది, ఓ గ్లాస్ పాలు అమ్మా తాగుతాను.
3: బతిమాలిన పాలు అసహ్యం అనేవాడివి, ఈరోజేమిటి అడిగి మరీ తాగుతానంటున్నావు?
1: అమ్మా, నిన్న మాస్టారు చాలా విషయాలు చెప్పారు, నేను ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే పాలు తాగమన్నారు, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, గుడ్లు తినమన్నారు, లేకుంటే అనారోగ్యం వచ్చి రోగాలు వస్తాయట. నాకు ఆరోగ్యంగా ఉండాలనుందమ్మా.
3: అవును మరి, పోషకాహారం తినకుంటే అనారోగ్యం వస్తుంది, అనారోగ్యంగా ఉండే పిల్లలకు రోగాలు వస్తాయి. ప్రతిరోజు అన్నం, చపాతి, కూరగాయలు, పాలు, పండ్లు ఏది పెట్టినా తినాలి.
1: అమ్మా, ఈరోజు నుంచి అన్నంలోకి ఏ కూర పెట్టినా మొత్తం తింటా, అస్సలు పారేను, కోడిగుడ్డు కూడా తింటా.
3: ఇంతలా నిన్ను మార్చింది ఆ సత్యం మాస్టారేనా? ఈసారి కనబడ్డప్పుడు థ్యాంక్స్ చెబుతా. పిల్లలు విన్నారుగా గిరి ఎలా మారిపోయాడో. మీరందరూ కూడా ఆహారం, పరిశుభ్రత గురించి శ్రద్ధ వహించాలి, ఆటలు ఆడాలి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఈ రేడియో పాఠంలోని ముఖ్యాంశాలు మరోసారి గుర్తు చేసుకుందాం. ఆరోగ్యంగా ఉండడం అంటే ఉత్సాహంగా ఉండి శ్రమ తెలియకుండా పనులు చేసుకోగలగటం, శారీరకంగా రోగాలు లేకుండా ఉండడం, పని చేసినా త్వరగా అలసిపోకుండా ఉండడం, రాత్రి హాయిగా నిద్రపోవడం. అనారోగ్యం అంటే శరీరం జబ్బు పడటం, ఓపిగా ఉత్సాహం లేకపోవడం, బలహీనంగా ఉండడం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అన్ని పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినాలి, ప్రతిరోజు ఆటలు ఆడాలి, వ్యాయామం చేయాలి, శరీరానికి తగినంత విశ్రాంతిని కూడా ఇవ్వాలి. మనం తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, ఉండే స్థలం అన్నీ కలుషితం కాకుండా జాగ్రత్త పడాలి.

0: వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆరోగ్యంగా ఉండే మనిషికి రోగాలు అంతగా రావు. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి.
1: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శేఖాహారం మరియు ఆరోగ్యం అనారోగ్యం పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిజినెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176-12669.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866-742-558.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి మెట్టెలు 2 వేలకి ఎందుకు ధరిస్తారు? మరి మహిళలు, ఆడవారు, మరి పెళ్ళైన స్త్రీలు మరి మెట్టెలు పెట్టుకుంటారు కదండి, మరి 2 వేలకి ఎందుకు ధరిస్తారు అంటే, పాదంలోని 2 వేలు నుండి 1 నరం నేరుగా గర్భాశయానికి అనుసంధానమై ఉంటుంది. మరి మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి సంతానోత్పత్తి సాఫీగా జరుగుతుందట. తెలుసు కదండి, అంటే పాదంలోని 2 వేలు నుండి 1 నరం నేరుగా గర్భాశయానికి అనుసంధానమై ఉంటుందన్నమాట. మరి ఈ మెట్టెలు ధరించడం వల్ల ఏంటంటే గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి

సంతానోత్పత్తి సాఫీగా జరుగుతుందట. ఓకే, ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. మరి ముందుగా మా శ్రోతలందరికీ కూడా దేవీ శరణ నవరాత్రి శుభాకాంక్షలు. మరి అప్పుడే రెండో రోజులకు వచ్చేసాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకారం నిన్నటి రోజున చక్కగా అందరూ కూడా మరి చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాం. ఇక రెండవ రోజు ఈ రోజు మరి గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుందన్నమాట. మరి మరొకసారి శ్రోతలందరికీ కూడా దేవీ శరణ నవరాత్రి శుభాకాంక్షలు. ఇక ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులందరూ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ప్రియరాగాలు చిత్రం నుండి రాయబారం పంపింది ఎవరు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనర్స్ మరి చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి చెప్పుకున్నాం కదండి, దేవి శరన్నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. మరి నిన్నటి రోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు రెండో రోజు మరి గాయత్రి అలంకారంలో మనకి దర్శనమిస్తుంది కదా అమ్మ. కాబట్టి ఈరోజు మనం గాయత్రి మంత్ర విశిష్టత గురించి తెలుసుకుందామండి. మరి మానవ జీవితంలో జ్ఞానం, వివేకం, సద్బుద్ధి అత్యంత ముఖ్యమైనవి. జ్ఞానం ఉన్నప్పటికీ దానిని సరైన మార్గంలో ఉపయోగించే వివేకం లేకపోతే ఆ జ్ఞానం సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. మనిషి బుద్ధిని ధర్మ మార్గంలో నడిపించి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించి దివ్య శక్తిగా గాయత్రి దేవిని వైదిక సంప్రదాయం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంది. మరి గాయత్రి దేవిని వేద మాతగా భావిస్తారు. వేద జ్ఞానానికి, సద్బుద్ధికి, ఆధ్యాత్మిక చైతన్యానికి గాయత్రి శక్తి ప్రతీకగా నిలుస్తుంది. అందుకే గాయత్రి ఉపాసన అనేది కేవలం మంత్రజపం మాత్రమే కాదు, మన అంతరంగాన్ని జ్ఞానంతో, నియమంతో, ధర్మబుద్ధితో తీర్చిదిద్దుకుని పవిత్ర సాధనగా భావించబడుతుంది. ఇక ఉపాకర్మతో గాయత్రి దేవికున్న అనుబంధం గురించి తెలుసుకుందాం. మరి శ్రావణ పౌర్ణమి వైదిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. ముఖ్యంగా యజుర్వేద సంప్రదాయంలో నిర్వహించే ఉపాకర్మ వేదాధ్యయనానికి సంబంధించిన ముఖ్యమైన వైదిక కర్మ. ఉపాకర్మ అంటే కేవలం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించడం. ఇది మాత్రమే కాదు, గతంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్త భావంతో వేదాధ్యయనాన్ని మరింత శ్రద్ధతో కొనసాగించాలనే సంకల్పంతో ఋషులను స్మరించుకుంటూ వైదిక కర్తవ్యాలను పునరుద్ధరించుకునే పవిత్ర సందర్భం. మరి వేదాధ్యయనానికి బుద్ధి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, వివేకం, సద్బుద్ధి అవసరం. ఈ జ్ఞాన ప్రకాశానికి ప్రతీకగా గాయత్రీ దేవిని ఉపాసిస్తూ ఉంటారు. అందువల్ల ఉపాకర్మలు వేదాధ్యయన పునఃసంకల్పానికి గాయత్రి ఉపాసనకు అంతర్లీనమైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది. కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించడం ద్వారా వైదిక కర్తవ్యాన్ని బాహ్యంగా పునరుద్ధరించుకుంటే గాయత్రి ఉపాసన ద్వారా అంతరంగంలో జ్ఞాన సంకల్పాన్ని, ధర్మ సంకల్పాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇక గాయత్రి ఉపాసనలోని శక్తి, గాయత్రి ఉపాసనలోని ప్రధాన శక్తి బుద్ధి ప్రకాశం. మరి గాయత్రి ఉపాసనను నియమబద్ధంగా ఆచరించడం ద్వారా బుద్ధి శుద్ధి కలుగుతుంది, ఏకాగ్రత అనేది పెంపొందుతుంది, జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది, ఇక వివేకం బలపడుతుంది, ధర్మాధర్మాలను గుర్తించే సద్బుద్ధి పెరుగుతుంది, మనసులోని చంచలత్వం తగ్గి అంతఃశాంతి పెరుగుతుంది, వేదాధ్యయనం, ఆధ్యాత్మిక సాధన పట్ల శ్రద్ధ మరియు నియమశీలత పెరుగుతాయి. అందుకే గాయత్రి శక్తిని జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, ప్రేరణాశక్తి, ఆత్మశుద్ధి శక్తిగా ఆధ్యాత్మికంగా దర్శిస్తారు. ఇక సూర్యకాంతి నుంచి జ్ఞానకాంతి వరకు, మరి సూర్యుడు బయటి ప్రపంచానికి వెలుగును ప్రసాదించినట్లే గాయత్రి ఉపాసన మన అంతరంగంలో జ్ఞాన ప్రకాశం కలగాలని కోరుతుంది. బయట చీకటిని తొలగించడానికి వెలుగు అవసరమైనట్లే మనసులోని అజ్ఞానం, అయోమయం, అవివేకాన్ని తొలగించడానికి జ్ఞాన ప్రకాశం అవసరం. అందుకే గాయత్రి ఉపాసన యొక్క అంతరార్థం, నా బుద్ధి ప్రకాశించాలి, నా ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నా నిర్ణయాలు ధర్మబద్ధం.

ంగా ఉండాలి, నా జీవితం సన్మార్గంలో సాగాలి అని పవిత్రమైన అంతరంగ ప్రార్థన. ఇక ఉపాకర్మ ద్వారా గాయత్రి స్మరణ గురించి తెలుసుకుందాం. మరి ఉపాకర్మ ద్వారా వేద అధ్యయనాన్ని పునఃసంకల్పం చేసుకుని పవిత్రమైన రోజున గాయత్రీదేవిని స్మరించడం మరింత అర్థమవుతుందన్నమాట. మరి గాయత్రి ఉపాసన వేద జ్ఞానాన్ని గ్రహించే బుద్ధికి ప్రకాశం అన్నమాట. మరి గాయత్రీదేవిని ఆరాధించడం అంటే కేవలం మన కోరికల కోసం ప్రార్థించడం కాదు, మన కోరికలను కూడా ధర్మబద్ధంగా నడిపించే సద్బుద్ధిని ప్రసాదించమని ప్రార్థించడం. మనిషికి నిజమైన శక్తి శరీర బలం మాత్రమే కాదు, సరైన ఆలోచన చేసే శక్తి, ధర్మాన్ని గుర్తించే శక్తి, మంచి నిర్ణయం తీసుకునే శక్తి, ఆత్మ నిగ్రహంతో జీవించే శక్తి, ఇవి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. గాయత్రి ఉపాసన అంతరంగ వికాసానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నమాట. మరి నా గాయత్ర్యా పరో మంత్ర అంటే గాయత్రి కంటే పరమమైన మంత్రం లేదు అనే భావాన్ని తెలియజేస్తూ గాయత్రి ఉపాసనను నిత్య జీవితంలో శ్రద్ధతో ఆచరించాలి అని ఉపదేశిస్తూ ఉంటారు. మరి గాయత్రి ఉపాసన యొక్క మహత్తను శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు విశిష్టంగా వివరించారన్నమాట. మరి గాయత్రీమాత అనుగ్రహం మనందరి బుద్ధులను జ్ఞాన ప్రకాశంతో నింపి సద్బుద్ధిని ప్రసాదించి ధర్మ మార్గంలో నడిపించాలని కోరుకుందాం. మరి ఆమె అనుగ్రహాన్ని పొందుదాం. ఏమంటారు? మరి ఇంత చెప్పుకున్నాం కదా, మరి గాయత్రి మంత్రం గురించి కూడా చెప్పుకుంటే బాగుంటుంది కదా. మరి గాయత్రి మంత్రం అందరికీ తెలిసిందే కదండి, అది నిత్య పూజలో ప్రతిరోజు అందరూ ఆచరించేది. మరొక్కసారి తెలుసుకుందాం. ఓం భూర్భువస్వరః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం అన్నమాట. మరి ఈ మంత్రం గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు నటి స్నేహ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియమైన నీకు చిత్రం నుండి మనసున ఉన్నది అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చేనిగరపు వెంకటేష్ గారు, లత, వర్షిణి, వంశీ, చైతన్య, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ప్రతిరోజు వినిపిస్తున్న కొత్త కొత్త విషయాలు చాలా చాలా బాగుంటున్నాయి, తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు అలాగే అందాల నటి మరి తెలుగు హీరోయిన్ స్నేహ గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రియమైన నీకు చిత్రం నుండి మనసున ఉన్నది అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి నటి స్నేహ గారికి మీ తరపు నుండి రెడివిషన్ 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి రోజు గాయత్రి దేవి అలంకారం సందర్భంగా గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం కదండి. ఇక మరి ఒక మంచి రియల్ స్టోరీ గురించి తెలుసుకుందామండి. ఎలాగూ దేవీశ్వరి నవరాత్రులు కదా, కాబట్టి ఏంటంటే ఒక రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. 4 పదులు దాటిన భైరి స్వరాజ్య లక్ష్మి గారు ఉండేది సికింద్రాబాద్లోని మచ్చా బొల్లారంలో. ఇక భర్త ధనరాజ్ ప్రైవేట్ ఉద్యోగి, మరొక్కగానొక్క కొడుకు, చిన్ని కుటుంబం, చింతల్లేవు. ఇక తండ్రి రైల్వేలో ఉద్యోగి కావడంతో మరి స్వరాజ్య లక్ష్మి గారు రైల్వే కాలేజీలో చదువుకున్నారు. ఇక స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయిలో రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనేది, మరి ఎప్పుడు ఫస్ట్ వచ్చేది. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మరి పిటి ఉష పేరు తెచ్చుకోవాలి అని కలలు కనేది. కానీ తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చదువు ఆపేయమన్నారు. మరి దీంతో చదువుతో పాటే రన్నింగ్ రేస్లో పాల్గొనడం కూడా ఆగిపోయింది. మరి కుటుంబంలో 3 అక్కా చెల్లెళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి తల్లిదండ్రులు బాధ్యతలు తీర్చుకున్నారు. ఇక భర్తది ప్రైవేట్ ఉద్యోగం కావడంతో చదువుకున్నది కొంతవరకైనా ఖాళీగా ఉండటం ఇష్టం లేకపోవడంతో ఉద్యోగం చెయ్యాలి అని నిర్ణయించుకుంది. ఇక భర్త ప్రోత్సాహంతో 20 ఏళ్ల క్రితం మరి ఆర్టీసీలో కండక్టర్గా చేరారు. ఇక గృహిణిగా, ఉద్యోగినిగా, కండక్టర్ వీధులు, ఇక తల్లిగా, పిల్లాడి పనుల్లో రోజులు గడిచిపోతున్నాయి. మరి ఆ సమయంలో 8 ఏళ్ల క్రితం మరి ఆర్టీసీ తరపున స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా దేశ అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనొచ్చు అని తెలిసిందట. ఇక చదువుతో ఆగిపోయిన తన కలలకు కొత్త రెక్కలు వచ్చి చేరినట్లు అనిపించింది. ఇక రన్నింగ్ అని మరుగున పడిపోయిన జ్ఞాపకం

తిరిగి వచ్చింది. ఇంట్లో ఈ విషయం చెప్పడంతోనే సపోర్ట్ కూడా వచ్చింది. మరి ఆ రోజు నుండి కూడా తన టైం టేబుల్ మారిపోయింది. ఉదయం 5 గంటలకల్లా డ్యూటీకి వెళ్ళడం, మధ్యాహ్నం 2:30కల్లా ఇంటికి వచ్చేయడం, ఒక అరగంట విశ్రాంతి, తర్వాత స్కూల్ నుండి వచ్చిన బాబుకు టిఫిన్ పెట్టి కాసేపు హోంవర్క్ చేయించి తిరిగి 5 గంటలకు బొల్లారంలోని పబ్లిక్ గ్రౌండ్కు వెళ్ళడం. వారంలో ఒక్కరోజైనా ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్ ఇందిరా గార్డెన్లోని ప్రాక్టీస్కు వెళ్ళడం. అలా ప్రాక్టీస్ చేస్తూనే ఇండోనేషియాలో జరిగిన రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొని బంగారు పథకంతో తిరిగి వచ్చింది. ఇక దేశ స్థాయిలో ఢిల్లీ, రాజస్థాన్, చండీగర్ రన్నింగ్ పోటీల్లో పాల్గొంది. ఇక 2018లో ఇండోనేషియా జకర్తాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీలు బంగారు పథకాలు, 3 కిలోమీటర్ల నడక పందెంలో కాంస్య పథకం, మరి గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పోటీల్లో మరి 100, 400, 800 మీటర్ల విభాగంలో బంగారు పథకాలు సాధించారు. తన సహోద్యోగులు మేం చేయలేనిది నువ్వు చేస్తున్నావు, గ్రేట్ అని అంటూ ఉంటారట. మరి ఈ వయసులో అనగా 40-45 ఏళ్ల వయసులో మాకు కాళ్ళ నొప్పులు, మరి నువ్వెలా పరిగెడుతున్నావు అని మరికొందరు అంటూ ఉంటారట. చదువుకునే రోజుల్లో ఆటలు వద్దని చెప్పిన అమ్మా నాన్న బంధువులే కాదు, నాతో పాటు పెరిగిన నా చెల్లెలు కూడా ఇప్పుడు నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అని నవ్వుతూ అంటారు స్వరాజ్యలక్ష్మి. కలగన్న జీవితాన్ని అందుకోవడానికి చాలా అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ వచ్చి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలి అనుకునేవారికి స్వరాతిలక్ష్మి గారు ఒక స్ఫూర్తి అన్నమాట. ఏమంటారు బిజినెస్, మరొక చక్కని రియల్ స్టోరీ గురించి తెలుసుకున్నాం కదండి. చూసారు కదా, ఆమెకి 40-45 ఏళ్ళ వయసు, భర్త చిన్న ఉద్యోగం, ఒక చిన్న బాబు, ఏదో రోజులు వెళ్ళిపోతున్నాయి, కండక్టర్గా జాయిన్ అయ్యారు, ఏదో రోజులు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అనుకున్నారు. ఉన్నట్టుగా ఇది రావడం, తన దేశాలు వెళ్ళడం, పథకాలు సాధించడం, మరి తన కళ్ళ కోరిక నెరవేరిందనమాట. ఏమంటారు లిజినెస్, మరొక చక్కని రియల్ స్టోరీ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా నేను నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు అల్లుడు దిద్దిన కాపురం చిత్రం నుండి ఇది మల్లెల మాసం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలా ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి అమ్మా నాన్నలు కొడుకు ఇంటికి వెళ్లే ముందు మరి ఒకటికి రెండు సార్లు బట్టలు మార్చుకుంటూ ఉంటారట. మరి కూతురు ఇంటికి వెళ్ళేటప్పుడు అలా అనిపించదు కదా. మరి ఇదే తేడా. అంటే ఎవరు నోరు విప్పి చెప్పిన ఒక్క పెద్ద నిజాన్ని దాచిపెడుతుందన్నమాట. మరి పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి, బాధ్యతలు తీరిపోయాయి, ఇక మిగిలింది ప్రశాంతమైన జీవితమే అనుకుంటూ ఉంటారు. మరి కొడుకు దగ్గరకు వెళ్ళి కొన్నాళ్ళు హాయిగా ఉందామని, మరి కూతురు దగ్గరకు వెళ్ళి 4 రోజులు గడుపుదాము అని. కానీ ఆచరణలో ఈ 2 ప్రయాణాలు ఒకేలా ఉండవు. మరి కొడుకు ఇంటికి వెళ్లే ముందు ఒక సూక్ష్మమైన లెక్క మొదలవుతుంది. ఎంతకాలం ఉండొచ్చు, ఏం మాట్లాడచ్చు, కోడలి దినచర్యకు ఎంత ఇబ్బంది కలగకుండా ఉండాలి అని. మరి కూతురింటికి వెళ్ళేటప్పుడు ఈ లెక్క ఉండదు. అక్కడ తల్లి ఇంకా తల్లి, తండ్రి ఇంకా తండ్రి. ఇది కేవలం మన సమాజపు లక్షణం అనుకుంటే పొరపాటండి. మరి అమెరికాలో జరిపిన ఒక పరిశోధనలో కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరి దశాబ్దాలుగా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మీద అధ్యయనం చేశారట. ఆయన కనుగొన్న విషయం ఏంటంటే తండ్రులు తల్లులు తమ కూతుళ్లతో ఎమోషనల్గా ఎక్కువ దగ్గరగా భావిస్తారట. మరి కొడుకులతో పోలిస్తే దీన్ని రీసెర్చ్లో చేశారనమాట. అంటే వాళ్ళు కనుగొన్న విషయం ఏంటంటే తల్లిదండ్రులుగా తమ కూతుళ్లతో ఎమోషనల్గా దగ్గరగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు కొడుకులతో పోలిస్తే అనమాట. కారణం సంక్లిష్టమైందట. అంటే కూతురు తన పుట్టింటితో ఎమోషనల్ కనెక్షన్స్ కొనసాగిస్తుంది. మరి కొడుకు పెళ్ళయ్యాక అతని ఎమోషనల్ సెంటర్ మెల్లగా తన సొంత కుటుంబం వైపు మారిపోతుంది. ఇది తప్పు కాదు, ఇది సహజమైన పరిణామం. కానీ ఆ మారణంలో తల్లిదండ్రులు ఒక అడుగు వెనక్కి తగ్గాల్సి వస్తుంది. మరి జపాన్లో దీన్ని ఇంకోలా అధ్యయనం చేశారట. వృద్ధాప్య పరిశోధకులు దీన్ని ఫైనల్ ప్యార్టీ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే సాంప్రదాయకంగా కొడుకు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలని ఉన్న నమ్మకం ఆధునిక న్యూక్లియర్ ఫ్యామిలీ నిర్మాణంతో ఢీకుంటుంది. మరి కోడలు కూడా తన సొంత తల్లిదండ్రుల బాధ్యత మోస్తుంది. ఇద్దరు వృద్ధ జంటల బాధ్యత ఒకే చిన్న ఇంట్లో ఇమడాలంటే ఎవరో ఒకరు కొంచెం వెనక్కి తగ్గాల్సిందే. చైనాలో కూడా ఇదే పోకడ కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మరి ఇప్పటికీ కూడా కొడుకుతో కలిసి ఉండే సంప్రదాయం బలంగా ఉన్నా పట్టణ ప్రాంతాల్లో వృద్ధ తల్లిదండ్రులు కూతురి దగ్గర ఎక్కువ సౌకర్యంగా భావిస్తున్నారని ఇటీవలి సర్వేలు చెప్తున్నాయి. మాధ్యమం మారుతోంది, ఖండం మారుతోంది, కానీ మనిషి మనసులో జరిగే ఈ సూక్ష్మమైన లెక్క మాత్రం ప్రపంచమంతటా ఒకేలా ఉంది. మరి నా సర్వీస్లో వృద్ధాప్య సంక్షేమ కార్యక్రమాల్లో పనిచేసినప్పుడు ఈ మాటను చాలామంది నోటి నుంచి విన్నాను అంటారాయన. మరి కొడుకు ఇంటికి వెళ్తే అది ఇలా ఉండాలి, మరి కూతురింటికి వెళ్తే ఇంకా మా ఇల్లే అనిపిస్తుంది. మరి ఈ ఒక్క వాక్యంలో ఎంతో బాధ దాగి ఉంది. తను పెంచిన ఇంటికే అతిథిగా వెళ్లాల్సిన స్థితి. కానీ కథలో నిజమైన లోతు ఇక్కడ ఉంది. పిల్లల దగ్గర

నుంచి వచ్చే ఆదరణ ఎంత అనిశ్చితమైనదో, భార్యాభర్తల మధ్య బంధం అంత స్థిరమైనది కదండి. మరి ప్రపంచంలో మనిషి జీవితం మీద జరిగిన అతి పొడవైన అధ్యయనం 85 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఒక విషయం స్పష్టంగా చెప్తోంది, వృద్ధాప్యంలో మనిషి ఆరోగ్యాన్ని సంతోషాన్ని నిర్ణయించేది సంపద కాదు, కీర్తే కాదు, దగ్గర సంబంధాల నాణ్యత. మరియు ఆ సంబంధాల్లో అత్యంత స్థిరమైనది రోజు పక్కన ఉండే జీవిత భాగస్వామి. ఇక పిల్లలు వాళ్ళ జీవితాలు జీవించడానికి వెళ్ళిపోతారు, అది తప్పు కాదు, అదే ప్రకృతి నియమం. కూతురికి తన అత్తగారి ఇల్లు ప్రాధాన్యత అవుతుంది, కొడుక్కి తన భార్య పిల్లలు ప్రాధాన్యత అవుతారు. కానీ భార్యాభర్తలిద్దరూ చివరి వరకు ఒకరి పక్కన ఒకరు మిగిలే ఏకైక మనుషులు. మరి మహాభారతంలో ఒక దృశ్యం గుర్తుకొస్తుంది మనకి, ధృతరాష్ట్రుడు గాంధారి వృద్ధాప్యంలో అడవికి వెళ్ళిపోతారు. 100 మంది కొడుకులు పోయాక, రాత్యం పోయాక మిగిలింది ఒక్కటే, ఒకరికొకరు తోడుగా నడిచే ఆ చివరి ప్రయాణం. కొడుకులు ఉన్నప్పుడే, రాధ్యం ఉన్నప్పుడే వాళ్ళిద్దరి బంధం అంత స్పష్టంగా కనిపించలేదు. అన్నీ పోయాక మాత్రమే ఆ బంధమే మిగిలిన సత్యంగా నిలబడింది. మరి ఇది నిరాశపరిచే కథ కాదు, ఇది ఒక హెచ్చరిక ఇంకా సమయం ఉన్నప్పుడు. ఇక పిల్లల మీద పెట్టే ప్రేమను తక్కువ చేయమని కాదు, కానీ ఆ ప్రేమతో పాటు జీవిత భాగస్వామితో ఉన్న బంధాన్ని కూడా అదే శ్రద్ధతో పెంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ మీకోసం అక్కడ ఉండాల్సిన బాధ్యత వాళ్ళది కాదు, అది వాళ్ళ సొంత జీవితం. కానీ జీవిత భాగస్వామితో ఉన్న బంధం మీరు ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే అంత బలంగా చివరి వరకు నిలబడుతుంది. కొడుకు ఇంటికి వెళ్లే ముందు బట్టలు సర్దుకునే ఆ తల్లి రేపు తన కూతురు కూడా అదే స్థితిలో ఉంటుందని ఎప్పటికీ ఊహించదు. ఇది చైన్, ప్రతి తరం దీన్ని పునరావృతం చేస్తుంది, ఎవరు మాట్లాడకుండానే. కానీ ఒక్క సత్యం మాత్రం మారదు, చివరి రోజు వరకు మంచం పక్కన నీళ్ల గ్లాసు అందించే చెయ్యి పిల్లలది కాదు, జీవిత భాగస్వామిదే. ఏమంటారు అఖిలిస్నెస్, మరొక చక్కని పాట అయితే ఒక చక్కని విషయం గురించి తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరీపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, మా పెద్దప్పై సాయి అఖిల్ వర్మ పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా విష్ణు ఎఫ్ఎం తరపు నుండి మా బంధువులందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. మరి శుభాకాంక్షలు తెలియజేస్తే ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు తల్లిదండ్రులు పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు, తమ్ముడు విష్ణుశ్రీ అర్జున వర్మ, నానమ్మ తాతయ్య బాబాయ్ పిన్ని, మరి వీరందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ పెద్దప్పై సాయి అఖిల్ వర్మకు మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి సాయి అఖిల్ వర్మ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం ఒక చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అది వింటున్నాం కదండి. కళని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమిత్ర గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి అక్టోబర్ 12 అనగా ఈరోజు సౌమ్య పాత్రల నటిగా పేరు సంపాదించుకున్నటువంటి ఈ తరం ప్రముఖ నటీమణుల్లో ఒక నటీమణియకు స్నేహ ప్రసన్న వెంకటేశన్ గారు అనగా హీరోయిన్ స్నేహ గారు పుట్టినరోజు. మరి ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటు ముందుగా స్నేహ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే మరి నిన్న ఆదివారం కారణంగా మీ మా మనందరి అభిమాన కార్యక్రమం అయినటువంటి మరి సరదాగా కాసేపు షో లేని కారణంగా మరి బిలేటెడ్గా ఉత్తమ నటులకు అమితాబ్ బచ్చన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే మరి అక్టోబర్ 11 అనగా నిన్న జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు, మరి సందర్భంగా బిలేటెడ్గా బాలికలందరికీ శుభాకాంక్షలు అంటున్నారు. ఇక అదేవిధంగా అక్టోబర్ 11 మరి నిన్న అలనాటి తరంలో ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినటువంటి లెజెండరీ సంగీత దర్శకులు, గాయకులు, మరి ఆయన ఎవరు ఇప్పటి తరం వారికి తెలియాలంటే ప్రస్తుత సంగీత దర్శకులకు కోటి గారు, వాసురావు గారుల తండ్రి గారు, అగు సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి. అలానే అక్టోబర్ 11 విజయమాధవి బ్యానర్పై ఎన్నో చక్కని చిత్రాలను రూపొందించిన విజయమాధవి పిక్చర్స్ సంస్థపై ఎన్నో చక్కని చిత్రాలను మనకు అందించినటువంటి వడ్డే రమేష్ గారి జయంతి. మరి వడ్డే రమేష్ గారు ఎవరంటే ఇప్పటి తరం వారికి తెలియాలంటే ఎన్నో చక్కని చిత్రాల్లో మనందరినీ అలరించినటువంటి ప్రముఖ కథానాయకుడు, నిర్మాత, మరి ఈ సంవత్సరమే విడుదలైన ట్రాన్స్ఫర్ త్రిమిత్రులు అనే చిత్రంలో చక్కని నటన కనబరిచినటువంటి, పెళ్లి చిత్రంలో నవీన్ పాత్రలో చక్కని పాత్రలో నటించిన హీరో వడ్డే నవీన్ గారికి తండ్రి గారు అవుతారు అంటున్నారు. అలానే అక్టోబర్ 11 సినీ నాటక రచయిత, ప్రముఖ గీత రచయితకు మరి గబ్బిట వెంకట్రావు గారి వర్ధంతి జరిగాయండి అంటున్నారు. మరి గబ్బిట వెంకటరెడ్డి గారు చాలా కథలు, పాటలు రచించారు.

0: మరి ముఖ్యంగా బాపు గారి శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రంలో ఆయన వ్రాసిన పాటలు నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంటాయి. ఇక గబ్బిట వెంకటరెడ్డి గారికి కూడా నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే ఈ సందర్భంగా శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం నుండి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించినటువంటి కెవి మహదేవన్ గారి స్వరకల్పనలో గబ్బిట వెంకటరావు గారి సాహిత్యం కరుణాలూల నారాయణ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: నారాయణ.

లిజినెస్ మరీ చక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక అలానే నిన్నటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రోగ్రామ్స్ అయితే వింటున్నాము అంటున్నారు. అలానే రియల్ స్టోరీ చాలా అద్భుతం, థ్యాంక్ యూ అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే స్వప్న చిత్రం నుండి ఇదే నా మొదటి ప్రేమలేఖ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

అనుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే నిన్న క్రమ నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి పాడి పంటలు చిత్రం నుండి పనిచేసే రైతన్న అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మహబూబ్ నగర్ నుండి పుల్పాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాస్, విద్వాన్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మాయదారలుడు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గాయత్రి మంత్ర విశిష్టత గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. అలానే బావా బావమర్ది చిత్రం నుండి గజ్జగల్లు మన్నదన్న చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పతి పత్ని కథ వింటారు. రెడ్డి గారు ఆయన భార్య రోజూ గొడవపడుతున్నారట. వ్యవహారం ముదిరి విడాకుల దాకా వచ్చిందట. నిన్ననైతే ఆమె వంట కూడా మానేసి ఉపవాసం ఉన్నారట. ఆయన బయట హోటల్లో ఏమైనా తిన్నారో ఏమో. పని మనిషి వెళ్తే తోమటానికి ఆంటీ లేవట. వంట చేయలేదని రెడ్డిగారి భార్య చెప్పారట. ఆమె బాగా నీరసించిపోయారట. వాళ్ళింట్లో పని మనిషి చెప్తే తెలిసింది అన్నాను మా వారితో. ఈ వయసులో విడాకులా? అంతగా కలిసి ఉండలేకపోతే విడివిడిగానైనా కొంతకాలం దూరంగా ఉండాలి. కానీ ఈ వృద్ధాప్యంలో విడాకులేంటి? అసహ్యంగాను పని మనిషి ఏదో తెలియక ఉంటుందిలే అన్నారు మావారు. పోనీ, మనం కల్పించుకుని వాళ్ళ మనస్పర్ధలకు కారణమేంటో తెలుసుకుని మనకు వీలైనంత సాయం చేస్తే తప్పేముంది? ముందుగా మీరు రెడ్డిగారిని కలిసి అసలు విషయం ఏంటో రాబట్టకూడదు అన్నాను. ఆ మొగుడు పెళ్ళాల వ్యవహారంలో మనం తలదూర్చడమేంటి? అయినా ఇతరుల చేత చెప్పించుకునే వయసా వాళ్ళది అన్నారు మావారు. బాగుంది, ఇరుగు పొరుగు అన్నాక మంచికి చెడుకి ఒకరికొకరు సహాయపడకపోతే ఎట్లా?

వాళ్ళు పెద్దవాళ్ళు కనుకని మనం జోక్యం చేసుకున్నా మీకెందుకు పొమ్మని తీసిపారేరు. ఏ వయసులో ఉన్నా ఒక్కోసారి ఇతరుల సలహా సహకారాలు అవసరం పడచ్చు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆశించిన ఫలితం వచ్చిందా? మంచిదే. రాలేదా? దైవ నిర్ణయం అలా ఉందనుకుని సరిపెట్టుకుందాం అన్నాను నేను. మావారిని ఎలాగైనా ఈ విషయంలో ఒప్పించి రెడ్డిగారితో మాట్లాడించాలని. చూద్దాంలే, వీలు చూసుకుని మాట్లాడతాను అన్నారు. చూద్దాంలే అంటూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఈ లోపల ఆవిడ పెట్టే బేడ సర్దుకుని ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈరోజు శనివారం, మీకు సెలవే కనుక ఈరోజే రెడ్డిగారిని కలిసి మాట్లాడండి. అవసరమైతే నేను రేపు రెడ్డిగారి భార్యతో మాట్లాడతాను. ఎలాగోలా వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరితే ఒక మంచి పని చేశామనే తృప్తి మిగులుతుంది అన్నాను. ఈరోజు కాదులే, వేరే పనులున్నాయి, రేపు చూద్దాం అన్నారు. నాకెందుకు ఈ విషయం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించేసి రెడ్డిగారి దంపతులు సుఖంగా కలిసిమెలిసి ఉంటే చూసి ఆనందించాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. రెడ్డిగారికి 65 ఏళ్లుంటాయి. ఆయన భార్యకు కూడా ఇంచుమించుగా 60 వయసుంటుంది. ఇద్దరే సంతానం, ఒక కొడుకు, కూతురు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళైపోయి అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన రెడ్డిగారికి కొబ్బరి, మామిడి, అరటి తోటలతో పాటు వరి పొగాకు మళ్ళు అన్నీ కలిపి 100 ఎకరాలకు తగ్గని పొలం ఉంది. ఇంకా ఏవేవో వ్యాపారులు చేసి గడించింది కూడా కలిపితే తరతరాలు తిన్నా తరగని ఆస్తిపాస్తులు. అష్టలక్ష్మిలు నిలయమే ఉన్న ఆ ఇంట ఏం తక్కువైందని. మొగుడు పెళ్లాల మధ్య పొరపచ్చాలు, ఏమీ లేనివాడికి ఆకలి బాధ ఒక్కటే, అన్నీ ఉన్నవాడికి అజీర్తి రోగంతో పాటు అన్నీ బాధలే. కాయ కష్టం చేసేవాడు కటిక నేల మీదైనా కంటి నిండా నిద్రపోగల భాగ్యవంతుడు. కాలు చెయ్యి కదపకుండా శ్రమ తెలియని ఐశ్వర్యవంతుడు పట్టు పరుపులపై పడుకున్నా పట్టుమని 10 నిమిషాలైనా సుఖంగా కునుకు తీయని నిర్భాగ్యుడు. మా వారు రెడ్డిగారితో రేపు మాట్లాడతానన్నారు కదా అని ఈరోజుకు ఆ విషయం కాస్త వాయిదా వేశాను. అయినా సరే రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. తలపెట్టిన కార్యం రేపు ఎలాగైనా కార్యరూపం దాల్చి సమస్య తాత్కాలికంగానైనా పరిష్కరమైపోవాలని దారాటం. నాకు నిద్ర పట్టకుండా ఉంటే మా వారు గురక పెట్టి నిద్రపోతున్నారు. చిర్రెత్తుకొచ్చింది నాకు ఆయన్ని ఎలాగైనా నిద్రలేపాలని. మంచం మీద నుంచి లేచి మంచినీళ్ళు తాగటానికన్నట్లు గదిలో లైట్ వేశాను. నా ప్లాన్ సక్సెస్. మావారికి నిద్ర భంగమై, ఏంటి లైట్ వేశావు అన్నారు. మంచినీళ్లు తాగటానికి అన్నాను నీళ్ల సీసా చేతిలోకి తీసుకుంటూ. మావారికి ఒకసారి మెలకు వస్తే మళ్ళీ 1/2 గంట దాకా నిద్రపట్టదు. ఏమీ తినేం, నా కోరిక నెరవేరింది. ఏం తినట్టు, ఏంటి నిద్రపట్టడం లేదా అన్నాను మావారితో. లైట్ వేసి డిస్టర్బ్ చేసావుగా అన్నారు విసుక్కుంటూ. వెంటనే లైట్ తీసేసి, పోనీ ఏమైనా మాట్లాడనా అన్నాను. ఏం మాట్లాడతావు అన్నారు కళ్ళు మూసుకుని. రెడ్డిగారు ఆయన భార్య ఎందుకు గొడవ పడుతున్నారంటారు అన్నాను. నీకేమైనా మతిపోయిందా, అర్ధరాత్రి లేపి సోది అడుగుతున్నావు, నోరు మూసుకుని పడుకో అన్నారు కోపంగా, దుప్పటి కాస్త తలపైకి లాక్కుంటూ. ఈ మానవుడికి నిద్ర తప్ప మరేదీ పట్టదు గొణుక్కున్నాను నాలో నేనే. కాసేపటికి మా వారు దుప్పటి పక్కకు దూసి లేచి కూర్చుని దుప్పట్లో దోమ దూరినట్లుంది, ఒకటే కుట్టేస్తుంది, లైట్ వేసి బస్కుట బ్యాటరీ లేబట్రా అన్నారు. లైట్ వేస్తే నాకు నిద్ర పట్టదు అన్నాను. ఆ ఇందాక తమరు లైట్ వేసినప్పుడు లేదా, అధ్యాసా అంటూ గయ్యమన్నారు. అర్ధరాత్రి గొడవ ఎందుకు లేమని లేచి వెళ్ళి లైట్ వేసి బాస్కెట్ బ్యాట్ తెచ్చి మా వారికి ఇచ్చాను. అంతే, ఇక మా వారు బ్యాట్ పుచ్చుకుని షటిల్ కాక్ ఆడుతున్నట్లు గాలిలో బ్యాట్ ఊపుతూ పూనకం వచ్చిన వాళ్ళు వేపకొమ్మలు పట్టుకుని విరుచుకుపడ్డట్టు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే నాకు నవ్వాపుకోవటం కష్టమవటంతో పాటు ఆ బ్యాట్ నాకు ఎక్కడ తగులుతుందనన్న భయం కూడా తోడై దూరంగా వెళ్ళి కేన్ కుర్చీలో కూలబడ్డాను. ఆయన 10 నిమిషాలు గదంతా తిరిగేసి మంచం ఎక్కి దీకి దూకి లాంగ్ జంపులు హై జంపులు చేస్తూ దోమల్ని వేటాడి బ్యాట్కి చిక్కిన దోమల ప్రాణాలు టప్ టప్ టప్ అంటూ పేరి గాల్లో కలిసిపోగా క్రికెట్లో సెంచరీ కొట్టి అవుట్ అయిన సచిన్ అలసిపోయినట్లు మంచినీళ్ల బాటిల్లో మిగిలిన 1/2 లీటర్ నీళ్లు గడగడా తాగేసి బ్యాట్ పక్కన పెట్టి పెవిలియన్కు అదే బెడ్ మీదకు చేరుకుని

దీనికి అంతటికీ నువ్వే కారణం అన్నట్టుగా నా వంక కొరకరా చూసి మళ్ళీ దుప్పటి ముసుగుపెట్టి పడుకున్నారు. దోమలు కుట్టడానికి పెళ్ళామే కారణమా? ఏంటో ఈ మగాళ్ళు, అన్నింటికీ పెళ్ళాల మీదే విరుచుకుపడతారు. నిజం చెప్పొద్దు, నాకు ఆ క్షణంలో ఓ పెద్ద రాకాసు దోమలో పరకాయ ప్రవేశం చేసి ఆయన ఒళ్ళంతా కుట్టి కుట్టి ఆయన గోక్కుంటూ కూచిపూడి కథకళి భరతనాట్యం చేస్తుంటే చూసి తరించాలన్న కసితో కూడిన కోరిక కలిగింది. మనకంత అదృష్టం కూడానా? ఏమైతేనే, మా వారు పడ్డ అవస్థకు నాకు నవ్వు, నాతో మాట్లాడకుండా పడుకున్నందుకు కోపం వచ్చే కూర్చో నుంచి లేచి వెళ్ళి లైట్ తీసి ఆయన పక్కనే వెళ్ళి పడుకున్నాను. ఇక నిద్ర రానంటే రానని మొండికేస్తోంది. నా ఆలోచనలు రెడ్డిగారి భార్య మీదకు మళ్ళాయి. వయసులో నాకన్నా 7-8 ఏళ్లు పెద్ద ఆవిడే అయినా ఫ్లాట్లలో ఉన్న ఆడవాళ్ళందరితో కలుపుకూలుగా ఉండటం, పేరంటానికో పూజలు వ్రతాలకో పిలిచినప్పుడు కాదనకుండా వచ్చి పెద్ద మనిషి తరహాగా ఉండి పళ్ళు తాంబూలాలు తీసుకెళ్లటం చూస్తుంటే ఎంతో మర్యాదస్తురాల్లా కనబడతారు. ఇంకా చెప్పాలంటే రెడ్డిగారే రిజర్వ్డ్గా ఉంటూ హోదా దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయనకు ఇబ్బంది అయితే తప్ప మరెవరికి ఏ అసౌకర్యం కలిగినా మనకెందుకులే అని తప్పించుకు తిరిగే నైజమైంది. కనీసం మావారైనా నేను ఫలానాది మంచి అని చెప్తే వింటారు, కానీ రెడ్డిగారు అందుకు పూర్తిగా విరుద్ధం. ఒక్క మాటలో చెప్పాలంటే రెడ్డిగారు పూర్తిగా స్వార్థపరుడు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య గొడవలెందుకు, మొగుడు పెళ్లాల మధ్య మనస్పర్ధలకు కారణాలు యవ్వనంలో ఒక రకంగా, నడి వయసులో ఇంకో రకంగా, మలి వయసులో మరో రకంగా ఉంటాయనుకుంటాను. అయినా విడిపోవాలనుకునేంత స్థాయికి దిగజారటం ఏం పద్ధతి? కాకపోయినా విడిపోయి ఏం చేస్తారు? ఈ వయసులో ఏం సాధిస్తారు? ఎవరి పంచన చేరతారు? ఆలోచిస్తే నవ్వొస్తోంది. ఖాళీగా లేకుండా ఏదో వ్యాపకం పెట్టుకుని బిజీగా ఉంటుంటే గొడవలు పడే తీరిక లేక శేష జీవితం కలిపి బతికేయచ్చు. ఖాళీగా ఉండి ఏం తోచక కాలక్షేపం కోసం గొడవలు పట్టడం తప్పితే విడిపోయి విడాకులిచ్చుకునే వయసు ఇది. వినటానికే ఎప్పటిగా ఉంది. అయినా పెళ్లికి కనీస వయసు పరిమితి ఉన్నట్లే విడాకులకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఉండాలేమో. నా దృష్టిలో రెడ్డిగారి భార్య చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఆంతరంగిక విషయాలు నాకు తెలియకపోయినా అవసరమైతే నేను కూడా ఆవిడకు ఒక చెల్లెల్లా నా చేతనైన సహాయం తప్పక అందిస్తాను. దానికి ముహూర్తం రేపే. తెల్లవారుగాని ముందుగా మా వారు రెడ్డిగారితో మాట్లాడి వచ్చాక ఆ తర్వాత నేను రెడ్డమ్మ గారితో మాట్లాడి వస్తాను.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. జిల్లాలో దసరా మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమవరం మావుళ్లమ్మ స్వర్ణ రజత కవచాలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. తాడేపల్లిగూడెం బలుసలమ్మ బాలత్రిపుర సుందరదేవిగా దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో 10 టన్నుల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భీమవరం మావుళ్లమ్మకు ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి గర్గకు అభిషేకాలు నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన, చండీ హోమాలను నిర్వహించారు. తాడేపల్లిగూడెం బలసలమ్మ ఆలయంలో 18 రకాల పండ్లతో ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. 10 రోజుల పాటు బలసలమ్మ వివిధ అలంకరణలతో దర్శనమిస్తారు. ఆలయ మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి మూల విరాట్ను పండ్ల దండతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. జిల్లాలోని పలు ఆలయాల్లో శరణ్ నవరాత్రి ఉత్సవాలతో భక్తులు కిటకిటలాడారు. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లో వేచి ఉన్నారు. అమ్మవారి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించారు. పలుచోట్ల వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు భీమవరం పట్టణంలో అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో పార్వతీమాత మహాలక్ష్మిగా, గునుపుడి గ్రామదేవత ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. త్యాగరాజ భవనంలో కొలువైన వాసవిమాతకు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పల్లకీ ఉత్సవం నిర్వహించారు. బాలా త్రిపుర సుందరీ దేవి పూజోత్సవాన్ని ఆదివారం

0: సాయంత్రం ఆనంద ఫంక్షన్ హాల్లో సెంభో స్పిరిచువల్ క్లబ్ ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ అధికారులకు సూచించారు. తాడేపల్లి నుంచి ఆదివారం నిర్వహించిన వీడియో సమావేశంలో భీమవరంలోని కలెక్టరేట్ నుంచి జిల్లాధికారులు పాల్గొన్నారు. కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఒక పక్క పండగ సీజన్, మరోపక్క ఆశించిన మేర దిగుబడి లేకపోవడంతో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వచ్చే వారానికి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేవీ నవరాత్రులు ప్రారంభమైన దృష్ట్యా కూరగాయలకు మరింత డిమాండ్ పెరిగింది. తీర ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరం మండలంలో తోకతిప్ప నాగేంద్రపురం గ్రామాల మధ్య ఎనమదూరు డ్రైన్పై ఉన్న వంతెనకు అనుసంధాన రహదారి పనులకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి ఆయన ఆదివారం భూమి పూజ చేశారు. ఈ పనులు పూర్తయితే ఎన్నో ఏళ్లుగా తీర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. పేదలైనా ధనికులైనా జీవితాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు బ్రాడీపేటలోని అల్లు వెంకట సత్యనారాయణ పురపాలిక ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 198 మంది విద్యార్థులకు ఆదివారం ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. పూలపల్లికి చెందిన సంధ్యా మెరైన్స్ సిఎస్ఆర్ నిధులతో ఆయా సైకిళ్లను సమకూర్చారు. మంత్రిగా క్షణం తిరగలేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పటికీ పాలకొల్లు ప్రగతి సంక్షేమాన్ని అనునిత్యం పర్యవేక్షిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్న విషయాన్ని మంత్రి వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా హద్దుమీరి ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని సిఐ కాళీచరణ్ రౌడీ షీటర్లను హెచ్చరించారు. ఆకివీడులోని స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆకివీడు సర్కిల్ కార్యాలయం వద్ద రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అఖిల భారత ట్రెక్కింగ్ శిబిరానికి భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ కోలా రాజేష్ ఎంపికయ్యారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 24 తేదీ వరకు జరిగే శిబిరంలో రాజేష్ పాల్గొంటారని ప్రిన్సిపల్ బివి నరసింహరాజు తెలిపారు. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాటులో భాగంగా అవసరమైన సామగ్రిని యంత్రాంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు వచ్చాయి. ఆదివారం రాజమహేంద్రవరం నుంచి బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రి వచ్చాయి. వీటిని ఉద్యోగులు, సిబ్బంది, స్థానిక బాలుర ఉన్నత పాఠశాలల్లో భద్రపరిచారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వీర్గాథ పేరిట పోటీలు నిర్వహిస్తోంది. స్వాతంత్ర సమర యోధుల ధైర్య సాహసాలు, త్యాగాలు, జీవిత గాథలను నేటి తరానికి పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. 3వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు అర్హులు. స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలపై పాఠశాలల వారీగా విద్యార్థులకు పద్యాలు, పెయింటింగ్, చిత్రలేఖనం, కవితలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి ఆ వివరాలను వీర్గాథ పోర్టల్లో నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో 90 ఎంట్రీలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపుతారు. తదుపరి దశలో జాతీయ స్థాయికి ఎంపికైన వారికి రాబోయే గణతంత్ర వేడుకల్లో బహుమతులు అందజేస్తారు. వీరిని సూపర్ 100 విజేతలుగా పిలుస్తారు. ఎల్నినోతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, లోటు వర్షపాతంతో రబీలో ఏ పంట సాగు చేయాలో తెలియక మెట్ట ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో ఏటా 20,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారు. గత ఏడాది మొక్కజొన్న సాగు చేసి రైతులు అప్పులు పాలయ్యారు. దిగుబడులున్నా మద్దతు ధర లభించలేదు. కొనుగోలు కేంద్రాలు లేక వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించారు. జాతీయ సమగ్రతను కాపాడగలిగేది రాజ్యాంగమేనని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ సెక్రటరీ జనరల్ డి సోమసుందర్ అన్నారు. ఆదివారం ఏలూరు సాహిత్య మండలి హెల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. సంస్థ రాష్ట్ర కన్వీనర్ డివివిఎస్ వర్మ మాట్లాడుతూ యువతకు రాజ్యాంగ విలువలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించాలని అన్నారు. రాజ్యాంగ పీఠిక ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై సుమారు 60 మంది 6 బృందాలుగా చర్చించారు. భవిష్యత్తులో రాజ్యాంగ ప్రచార సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: డాక్టర్ క్వాలిటీ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు

ఒళ్ళి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ MDS చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులి

0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర విశాల్మార్ట్ రోడ్, భీమవరం.

0: విద్యార్థులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూం, బుండి రోడ్, భీమవరం.
2: Rise for the warrior, bow to the savior, the daddy come.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దు

0: తీసుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మా రేడియో విష్ణు శ్రోతల కోసం ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఆణిముత్యాల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి. అలాగే మీరు ఎక్కడ ఉన్నా వినే సదుపాయం కోసం రేడియో విష్ణు 90.4 యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాల్ని ఎక్కడ ఉన్నా విని ఆనందించండి. ఇక మరి ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినద్దామా? ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కోదండరామిరెడ్డి దర్శకుడుగా, చిరంజీవి, భానుప్రియ, రాధ ముఖ్య పాత్రధారులుగా 1987 విడుదలైన చిత్రం జేబు దొంగ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర గానం చేసిన పెదవి పెదవి కలయిక ఎందుకు పాట వింటారు. పాట రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం రాజ్ కోటి.

జయప్రదంగ చిత్రం నుంచి బాలు చిత్ర గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట కృష్ణ జయప్రద సుహాసిని ప్రధాన తారాగణంగా 1987 విడుదలైన చిత్రం తేనె మనసులు. ఎస్వి రాజేందర్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి రాజ్ సీతారాం, పి సుశీల గానం చేసిన నా ప్రాణమే ప్రేమగా పాట వింటారు. రచన వేటూరి, సంగీతం బప్పి లహరి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
2: తేన మనసుల చిత్రం నుంచి రాజ్ సీతారాం సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట వంశీ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మంచి హిట్ గా నిలిచిన చిత్రం లేడీస్ టైలర్. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

భార్గవరాముడు చిత్రం నుంచి పాట విన్నారు కదా, తర్వాత పాట మజ్ను చిత్రం నుంచి నేనే నేనే నేనే హీరో పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన దాసరి పాట మీకోసం. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, రజని జంటగా నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు సంగీతాన్ని అందించారు. మరి పాట విందామా?

Costa Rica.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: మజ్ను చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. చివరిగా వంశీ దర్శకత్వంలో రాఘవ శాంతిప్రియ జంటగా 1987లో విడుదలైన చిత్రం మహర్షి. ఈ చిత్రం నుంచి సాహసం నాపదం రాజసం నారథం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్.

0: గిఫ్ట్ మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు మహిళ. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ అజయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మీరు షార్క్ ట్యాంక్ అనే పేరు వినే ఉంటారు, కానీ మహిళా షార్క్ ట్యాంక్ అని ఎప్పుడైనా విన్నారా? మరి అదేంటో తెలుసుకుందామా? తెలివితేటలు, ప్రతిభ, వినూత ఆలోచనలు ఉన్న మహిళలు ఎంతో మంది. అయితే సరైన మార్గనిర్దేశం లేక వెనకడుగు వేసేవాళ్ళు, అనుకున్న లక్ష్యాల్ని చేరుకోలేకపోతున్న వాళ్ళు అధికమే. అలాంటి వారందరినీ ఒక చోట చేర్చి విజయం దిశగా నడపాలనుకుంటున్నారు డాక్టర్ నీలిమ వేముల. అందుకోసం తాజాగా దేవి అంటే డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ విమెన్ ఇన్నోవేటర్స్ ప్లాట్ఫామ్ ను ఆవిష్కరించారు. మరి ఆ విషయాలను వసుంధరతో ఇలా పంచుకున్నారు. దేవి మహిళలు తమ కలలు నెరవేర్చుకోవడానికి సాయపడే ఒక శక్తి. ఒక వ్యాపార పరంగానే కాదు, అన్ని విధాలుగా వాళ్ళు అభివృద్ధి చెందేలా హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయటమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. మరి నీలిమా గారు పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అట. చిన్నప్పటి నుండి అన్నిటిలోనూ చురుగ్గా ఉండేవారట. దాంతో అమ్మా నాన్నలు ప్రోత్సహించేవారు. ఈవిడ ఫిజియోథెరపీ చేశారు, పూర్తయిన వెంటనే పెళ్లి చేశారు, తర్వాత ప్రాక్టీస్ చేయడానికి లేదు. మరి ఆవిడ అత్తమ్మ వాళ్ళది వ్యాపార కుటుంబం కావడంతో ఆవిడ అటువైపు అడుగులు వేశారట. మరి ఆ సమయంలో ఆమెను చాలా మంది మహిళలు మీలాగా మేము వ్యాపారవేత్తలం కావాలంటే ఏం చేయాలి అని అడుగుతుండేవారట. అప్పుడు వాళ్ళను ఆమె మాటలతో గైడ్ చేసేవారు. కొన్నాళ్లకు ఆవిడ వ్యాపారం B2B గా మార్చుకున్నారు. దాంతో ఆమెకు సమయం దొరికింది. ఇతరులకు సాయపడినప్పుడే జీవితానికి సార్థకత ఉంటుంది అని అనిపించింది. అప్పుడు దేవి ఆలోచన వచ్చిందట. ఆమె బాల్య స్నేహితురాలు పల్లవి నాగల్ల తన విజన్ కు ఎంతో సపోర్ట్ చేశారట. ఆమె మరో మిత్రురాలు కళ్యాణి గుడిగుంట్ల కోఫౌండర్ గా ఉండి ఈ ప్లాట్ఫామ్ ని ప్రారంభించారు. మరి ఈ దేవి ఫౌండేషన్ మహిళలకు ఎలా తోడ్పడుతుందో తెలుసుకుందామండి. కొంతమంది ఆడవాళ్ళకి నలుగురు ముందు మాట్లాడాలంటే భయం, మరికొందరికి వ్యాపార ఆలోచనలు వస్తాయి కానీ వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో తెలియదు. అలాంటి వాళ్లకు వర్క్షాప్లు నిర్వహించి వారిలోని ప్రతిభను బయటకు తీయాలన్నది ఈ దేవి ఉద్దేశం. ఈ ప్లాట్ఫామ్ కేవలం వ్యాపారం చేసేవారి కోసమే కాదు, మహిళలందరి కోసం సృష్టించింది. ఇందులో చేరేందుకు వయసు నిబంధన లేదు. మహిళల సర్వముఖాభివృద్ధి కోసం హెల్త్, లీగల్ వంటి భిన్న రకాల విభాగాలను ఏర్పాటు చేసి గైనిక్, మానసిక, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలనే సూచిస్తారట. మిస్ అండ్ మిసెస్ దేవి పాజెంట్లు, మామా అండ్ మీ క్యాలెండర్, వింటర్ కార్నివల్ వంటి కార్యక్రమాలు ఏడాది పాటు ఏర్పాటు చేస్తుంటారట. ప్రతి నెల 2వ మంగళవారం సమావేశమై ఇందుకు సంబంధించిన వర్క్షాప్లు నిర్వహిస్తారు. మరి ఈ దేవికి పెట్టుబడులు ఎలా అందిస్తారు? మహిళల వ్యాపార ఆలోచనలకు ఫండింగ్ ఒక ప్రధాన సమస్య. ఇందుకోసం ఈ దేవి కుబేరాస్ విభేగం పనిచేస్తుంది. ఇది మరో షార్క్ ట్యాంక్. దీనిలో ఉన్న జడ్జిలు మన ఐడియా నచ్చితే ఫండింగ్ ఇస్తారు. కేవలం స్ట్రాటజీ ప్లానింగ్ కావాలంటే

ఇది చేస్తారు. అలానే మహిళ బైక్ క్యాబ్ డ్రైవర్లను తీసుకురావాలనే సంకల్పంతో ఓలా, ర్యాపిడో, ఓల్టా సంస్థలతో కలిసి పనిచేస్తారట. వేర్వేరు వృత్తులకు సంబంధించిన కొలాబరేషన్లు, టైఅప్లు ఏర్పాటు చేస్తుంటారు. ఓవైపు వ్యాపారం చూసుకుంటూను ఇవన్నీ చేయగలుగుతున్నానంటే అందుకు కారణం కుటుంబం మద్దతే. మనల్ని మనం నమ్మితే చాలు, కలలు వాటంతట అవే సాకారం అవుతాయి అంటున్నారు నీలిమా గారు. మరి విన్నారు కదండి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
0: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు ఒక ఆసనం గురించి తెలుసుకుందామండి. ఆ ఆసనం పేరే ధృత ఉత్కటాసన. మరి ఈ ఆసనాన్ని ఎలా వేయాలో తెలుసుకుందామా? పాదాలను సాధ్యమైనంత దగ్గరగా ఉంచి నీటారుగా నిల్చోండి. ఇబ్బంది ఉంటే కాళ్ళ మధ్యలో కాస్త గ్యాప్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు గాలి తీసుకుంటూ 2 చేతుల్ని తలపైకి ఎత్తి సాగదీస్తూ నమస్కారం పెట్టి అలాగే ఉండండి. తర్వాత గాలి వదులుతూ శరీరాన్ని నెమ్మదిగా మోకాలను వంచుతూ గుంజీలు తీస్తున్నట్టు కిందకు దింపండి. ఇలా మొదటి దశలో 30 సెంటీమీటర్ల ఎత్తులో శరీరాన్ని 5 సెకండ్ల పాటు ప్రశాంతంగా నిలపండి. మళ్ళీ పైకి లేచి యథాస్థానానికి రండి. 30 సెకండ్లు ఆగాక ఆసనాన్ని పునరావృతం చేస్తూ శరీరాన్ని ఇంకాస్త కిందకు దించి కూర్చోండి. మరోసారి గాలి తీసుకుంటూ నిటారుగా నిల్చోండి. చివరిగా గాలి వదులుతూ పిరుదులు నేలకు అనే వరకు శరీరాన్ని కిందకు తీసుకురండి. 5 సెకండ్లు ఉండి మళ్ళీ గాలి తీసుకుంటూ యథాస్థానంలోకి రండి. తర్వాత అటు ఇటు నడుస్తూ విశ్రాంతి తీసుకోండి. మరి ఈ ఆసనం వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు, తుంటి మోకాల సర్జరీలు అయిన వాళ్ళు, గర్భిణీలు ఈ ఆసనాన్ని చేయకూడదు. మరి ఈ ఆసనం చేయడం ద్వారా మనకుచ్చే ఉపయోగాలు, కాళ్ళు తుంటి వెన్ను కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది, వీపు కండరాలను సాగదీస్తూ బలాన్ని ఇస్తుంది, ఆకలి పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది, అజీర్ణ సమస్యను పరిష్కరిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గించడంలో ముందుగా ఈ ఆసనం పనిచేస్తుంది, శరీర బలాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: హెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
2: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వంటకం గురించి తెలుసుకుందామండి. మరి దాని పేరే బేబీకార్న్ పకోడీ. మరి ఈ బేబీకార్న్ పకోడీ తయారీకి కావలసిన వస్తువులు ఏంటంటే, మొక్కజొన్న పిండి కప్పు, శనగపిండి కప్పు, ఉప్పు రుచికి సరిపడ, కారం టీ స్పూను, పసుపు పావు టీ స్పూను, ధనియాల పొడి టీ స్పూను, వంట సోడా కొద్దిగా, నూనె వేయించడానికి సరిపడా. మరి మసాలా ముద్ద కోసం కావాల్సినవి ఏంటంటే, అల్లం వెల్లుల్లి 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కారం టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి టీ స్పూను, జీలకర్ర పొడి టీ స్పూన్, నూనె టేబుల్ స్పూన్. మరి ఈ బేబీకార్న్ పకోడీ తయారీ విధానం చూసేద్దామా. బేబీకార్న్ తీసుకుని ఉప్పు వేసిన నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తరువాత ఆ నీళ్ళ వంపేసి చల్లని నీళ్ళలో వేసి కాసేపు ఉంచాలి. పిండి కోసం తీసుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసి పకోడీ పిండిలా జారుగా కలిపి సుమారు 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. మసాలా కోసం తీసుకున్నవన్నీ ముద్దలా కలిపి బేబీకార్న్కి పట్టించి వీటిని కూడా ఫ్రిడ్జ్లో 1/2 గంట సేపు ఉంచాలి. బాణాలిలో నూనె పోసి కాగిన తర్వాత మసాలా పట్టించిన బేబీకార్న్ను పిండి మిశ్రమంలో ముంచి వేయించి తీసి ఏదైనా చట్నీ లేదా సాస్తో వడ్డిస్తే సరి, ఆ టేస్టే వేరండి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే గౌరీ.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

FM 90.4. హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ హెల్తీ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఏంటో తెలుసుకుందాం. గర్భంలోని పిండం, పుట్టిన శిశువు సరిగ్గా ఎదగటంలో తల్లి ఆరోగ్యం కీలకమండి. గర్భధారణ సమయంలో తలెత్తే ఎలాంటి ఇన్ఫెక్షన్లైనా బిడ్డ మీద విపరీత ప్రభావం చూపవచ్చు. టార్చ్ వంటి ఇన్ఫెక్షన్లు మరింత ప్రమాదకరం, అందుకే వీటిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యమండి. ఇందుకు తేలికైన రక్త పరీక్ష ఎంతగానో తోడ్పడుతుంది. ఇంతకీ దీని ప్రాధాన్యం ఏమిటి, ఎవరికి అవసరం, అసలు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూసేద్దాం. గర్భిణులకు సాధారణంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా టార్చ్ ఇన్ఫెక్షన్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అసలు టార్చ్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ల తొలి అక్షరాల సముదాయం. టి అంటే టాక్సోప్లాస్మోసిస్, ఓ అంటే హెచ్ఐవి, సిఫిలిస్, పార్వో వైరస్ వంటి ఇతర ఇన్ఫెక్షన్లు. ఆర్ అంటే రుబెల్లా, సి అంటే సైటోమెగాలో వైరస్, హెచ్ అంటే హెర్పెస్ సింప్లెక్స్ వైరస్. వీటన్నింటినీ స్ఫురించేలా ఈ పేరు పెట్టారన్నమాట. ఇవి గర్భధారణ సమయంలో ఇంకా కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే ప్రమాదం ఉంది. జబ్బులను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పిండానికి ఉండదు కాబట్టి టార్చ్ ఇన్ఫెక్షన్లు గర్భధారణ సమయంలోనే చిక్కులు కల్పిస్తూ ఉంటాయి. పిండం సరిగ్గా ఎదగకపోవచ్చు లేదా అవయవ లోపాలతో పుట్టొచ్చు. ఇన్ఫెక్షన్ల రకాలు, ఎదుగుతున్న సమయంలో వాటిని ఎంత సమయం వరకు గురయ్యారనే దాన్ని బట్టి దుష్పరిణామాలు ఆధారపడి ఉంటాయి. గర్భం ధరించిన తొలి దశలో ఇవి దాడి చేస్తే మరింత ఎక్కువగా నష్టం కలగొచ్చు. ఇక్కడే వీటిని గుర్తించే టార్చ్ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అసలు ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి శరీరం కొన్ని యాంటీబాడీలను సృష్టించుకుంటుందండి.

0: ని గుర్తించటమే టార్చ్ పరీక్ష ప్రత్యేకత. గర్భిణికి గాని పిన్నానికి గాని ఇన్ఫెక్షన్ల లక్షణాలుంటే ఈ పరీక్ష చేస్తారు. తల్లికి ఇటీవలే ఇన్ఫెక్షన్ సోకిందా, లేదా ఇంతకు ముందే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ సోకిందా, అసలు జబ్బే లేదా అనే విషయాలు ఇందులో తెలుస్తాయి. కాన్పు తర్వాత తల్లికి లేదా శిశువుకు ఇన్ఫెక్షన్లు సోకినట్టు అనుమానించినప్పుడు ఈ పరీక్ష చేస్తారు. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకునే ముందు ఒక చక్కని
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలు అందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0818-16-22-3454. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. అసలు ఈ వైరస్ ను ఈ ఇన్ఫెక్షన్ లో ఎలా అనుమానించాలో చూసేద్దాం. ముందుగా గర్భిణుల్లో ఇది ఎలా అనుమానిస్తారు అంటే, మామూలుగా గర్భిణులకు చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ లో పిండం ఇన్ఫెక్షన్ కు సంబంధించిన సూచికలు ఉన్నట్టయితే అనుమానిస్తారు. కొన్నిసార్లు జ్వరం, చర్మం మీద దద్దురు వంటి లక్షణాలతో ఈ జబ్బును పోల్చుకోవచ్చు. ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి గర్భిణులు సన్నిహితంగా ఉన్నప్పుడు లక్షణాలేవీ లేకపోయినా అనుమానించాల్సి వస్తుంది. అదే గర్భస్థ శిశువులో ఎలా అనుమానించేది అంటే, పిండం ఎదుగుదల సరిగ్గా లేనప్పుడు లేదా స్కాన్ పరీక్ష చేసినప్పుడు కొన్నిసార్లు కడుపు భాగంలో ప్రకాశవంతమైన గీతలు వంటి ఆకారాలు కనిపించవచ్చు. వీటిని రుబెల్లా ఇన్ఫెక్షన్ కు సంకేతంగా భావిస్తారు. లేదా గుండెలో లోపాలు, ముఖ్యంగా పల్మనరీ కవాటం సంకోచించటం, గోడల మధ్య పొరలో రంధ్రం ఉండటం, పిండం ఉబ్బటం, దీన్నే ఫీటల్ హైడ్రాప్స్ అంటారు. పార్వోవైరస్ ఇన్ఫెక్షన్ మూలంగా రక్తహీనత తలెత్తి పిండం శరీరం అంతటా ద్రవాలు పేరుకుంటాయి. దీంతో పిండం ఉబ్బుతూ ఉంటుంది. దీన్ని కాన్పు తర్వాత కూడా మనం పరీక్షించవచ్చు. అది ఎలానో చూసేద్దాం. పుట్టిన తర్వాత శిశువులో ఇన్ఫెక్షన్లకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే తల్లికి ఇంకా బిడ్డకి ఇద్దరికి ఈ పరీక్ష అవసరమవుతుంది. వాటిని ఏ లక్షణాలతో పోల్చుకుంటారో చూద్దాం. తల్లి కడుపులో పిండం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆయా నెలల్లో ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ సైజులో బిడ్డ పుట్టినప్పుడు లేదా వినికిడి లోపించటం, మానసిక ఎదుగుదల తగ్గటం, మూర్చపోవటం, పుట్టకతోనే గుండె జబ్బు లోపాలుండటం, శుక్లాలు, కాలేయం, ప్లీహం పెద్దగా ఉండటం, ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉండటం, కామెర్లు వంటి లక్షణాలతో వీటిని పోల్చుకుంటారండి. అసలు ఈ ఇన్ఫెక్షన్ల పరీక్ష ఎవరికి అవసరం అనేది చూద్దాం. గర్భిణులందరికీ టార్చ్ పరీక్ష అవసరం లేదు, కాబట్టి దీన్ని ఎవరికి చేయాలనేది గుర్తించడం చాలా ముఖ్యం. గైనకాలజిస్ట్, పిండానికి చికిత్స చేసే నిపుణులు ఇంకా మైక్రోబయాలజిస్ట్ కలిసి ఎవరికి పరీక్ష అవసరం అనేది నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆయా ఇన్ఫెక్షన్లను వేర్వేరుగా గుర్తించే PCR వంటి పరీక్షలు కూడా ఉన్నాయి. మైక్రోబయాలజిస్ట్ సలహా మేరకు వీటిని చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ తొలి దశలో సూక్ష్మక్రిములు, కల్చర్ లేదా యాంటీజెన్లను గుర్తించే పరీక్షలు అవసరం అవ్వచ్చు. అసలు ఈ టార్చ్ ఇన్ఫెక్షన్ల గురించి, వీటి ఫలితాల గురించి ఇంకొక బ్రేక్ తర్వాత చూసేద్దాం. అంతవరకు ఒక చక్కని పాటను వినేయండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. టార్చ్ పరీక్ష ఫలితాలను పాజిటివ్ లేదా నెగిటివ్ గా సూచిస్తారు. ఆయా సూక్ష్మక్రిములకు సంబంధించిన IgG, IgM యాంటీబాడీలను ఉన్నట్టయితే పాజిటివ్ గా, లేకపోతే నెగిటివ్ గా ఫలితం కనిపిస్తుంది. గర్భిణుల్లో IgM యాంటీబాడీలు ఉన్నట్టయితే అప్పుడు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని అర్థం. IgG యాంటీబాడీలు ఉండి IgM లేనట్టయితే అప్పుడు ఇన్ఫెక్షన్ చురుగ్గా లేదన్నమాట. IgG యాంటీబాడీ ఉంటే గతంలో ఏదో ఒక టార్చ్ ఇన్ఫెక్షన్ బారిన పడి ఉండొచ్చని కూడా దానికి సంకేతం. ఇప్పుడు దాన్ని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని సంతరించుకున్నారని భావిస్తారు. ఒకసారి పరీక్ష చేశాక 2 వారాల తర్వాత మరొకసారి కూడా పరీక్షించి చూస్తారు. రెండో పరీక్షలో IgG యాంటీబాడీల మోతాదు పెరిగినట్టయితే ఇటీవల ఇన్ఫెక్షన్ బారిన పడినట్టు భావిస్తారు. ఒకవేళ రెండోసారి పరీక్షలో కూడా యాంటీబాడీల మోతాదులు పెరగకపోతే గర్భిణికి గతంలోనే ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చని, ఇప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి రోగ నిరోధక శక్తిని సంతరించుకుని ఉండొచ్చని అనుకోవచ్చు. అసలు ఈ టార్చ్ ఇన్ఫెక్షన్ అనేది ఎలా సోకుతుంది అనేది ప్రతి ఒక్క వైరస్ గురించి తెలుసుకుందాం. ముందుగా టాక్సోప్లాస్మోసిస్, ఇది పరాన్న జాతికి తలెత్తుతుంది. ఇది పరాన్న జీవితో తలెత్తుతుంది. సరిగ్గా ఉడికించని మాంసం లేదా పిల్లి మలం ప్రభావానికి గురి కావటం వల్ల ఇది సోకుతుంది. HIV సిల్ఫిస్, లైంగిక సంపర్కం, వైరస్తో కూడిన రక్తం వంటి వాటితో ఇవి సంక్రమిస్తాయి. మరొకటి పార్వో వైరస్, ఇది పెంపుడు జంతువుల నుంచి సంక్రమించే ఇన్ఫెక్షన్. ఇది జలుబు మాదిరిగా శ్వాస, దగ్గు, లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. రక్తం ద్వారాను వ్యాపించవచ్చు. మరొక వైరస్ రుబెల్లా. ఇప్పుడు చాలామంది రుబెల్లా టీకాలను వేయించుకుంటున్నారు, అందువల్ల ఇది అరుదుగానే కనిపించవచ్చు. అయితే చిన్నప్పుడు MMR టీకా వేయించుకోకపోతే తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. ఇంకొకటి సైటోమెగాలో వైరస్, ఇదో రకం హెర్పీ వైరస్ అని చెప్పొచ్చు. ఇది లాలాజలం, ఇతర శరీర స్రావాల ద్వారా వ్యాపిస్తుంది. చివరిగా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, ఇది ప్రధానంగా ఒకరి చర్మానికి మరొక చర్మం నేరుగా తాకటం ద్వారా సంక్రమిస్తుందండి. ఇదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావలో తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ప్రణీత.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం. పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని

0: సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచె. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: 3-7 ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీలో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్ట్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్ట్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
3: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి.
0: 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి. లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పలచబరచడం మంచిది. ఎలా పలచబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడ. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరస చివర వెనక్కి తిరిగి పారాని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత

0: సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడ ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.
2: పంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
3: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
3: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
3: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ డబల్

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD, హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம் டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతను లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swarup MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Ortho Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: పంటినొప్ప పళ్ళు పడిపోయాయా? చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9176126669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.
4: తిట్టినా తాళి బుట్టు కట్టినాను.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4లో మస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే భవ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలన్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఈలో షార్ట్ బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4.
2: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-9623-7295.
3: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు మాస్త్ టైం పాస్. మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో అమ్మా.
1: నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: అమ్మా బాబో, ఎన్నాళ్ళకి అమ్మా ఫస్ట్ కాల్ దొరికింది. అసలు ఈ మధ్య కాల్ కలవటమే ఓ గొప్ప విషయం అనుకుంటే ఇవాళ ఫస్ట్ కాల్.
1: అయ్యో, అందుకోసమే ఫస్ట్ కాల్.
4: శోభారాణి అమ్మా, నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
1: ఎలా ఉన్నారు శోభారాణి గారు?
4: బాగున్నానమ్మా, మీరందరూ ఎలా ఉన్నారు?
1: మేము కూడా చాలా బాగున్నామండి.

0: అదే దసరా మహోత్సవ శుభాకాంక్షలు అమ్మ అందరికి.
1: మీకు కూడా అండి. మరి
0: ఈరోజు టాపిక్ ఏంటి?
1: మరి ఈరోజు అయితే ఒక మంచి పొడుపు కథ వచ్చేసానండి, మరి చెప్పమంటారా?
0: ఏంటో చెప్పమ్మా.
1: పైనుంచి పడినా పగలదు, కానీ నీళ్ళల్లో పడితే మాత్రం కరిగిపోతుందట. మరి ఏమై ఉంటుంది?
0: పైనుంచి పడితే పగలదా?
1: పైనుంచి పడినా పగలదు, కానీ నీళ్ళల్లో పడితే మాత్రం కరిగిపోతుంది. మరి ఏమై ఉంటుంది?
0: నీళ్ళల్లో పడితే మాత్రం కరిగిపోతుంది, పైనుంచి పడినా పగలదు. పైనుంచి పడినా పగలదు. వర్షమా?
1: మరి ఆ కరెక్ట్ ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తానండి.
0: అయితే ఇవాళ రెండు విశేషాలు ఉన్నాయమ్మా, చెప్పనా?
1: ఆ చెప్పండి.
0: ఓకే, వన్ మినిట్. ఈరోజు వచ్చేసి జాతీయ స్వేచ్ఛ ఆలోచన దినోత్సవం అమ్మా. ఆలోచనకి స్వేచ్ఛ ఇవ్వాలి అట. ఇంకోటేమో జాతీయ రైతుల దినోత్సవం ఉంది ఈరోజు.
1: అవునా?
0: ఓకే అమ్మా. మరైతే రెండు చిన్న చిన్న చిన్నయ్యా రెండు చెప్పేస్తాను. ఇవాళ జాతీయ స్వేచ్ఛ ఆలోచన దినోత్సవం గురించి రెండు మాటలు చెప్తాను. ఆలోచన ప్రతి మనిషికి సహజం, ఆలోచన స్వేచ్ఛా విహంగం. మంచి ఆలోచన ఆరోగ్యదాయకం, చెడు ఆలోచనలు అనర్థకరం. న్యూటన్ సిద్ధాంతం జగతికి ఆలోచనదాయకం. స్వేచ్ఛాయుతమైన ఆలోచనలకు కళ్ళెం వేద్దాం, సమాజహిత ఆలోచనలు చేద్దాం, పదుగురికి ఉపయోగపడదాం, ఆరోగ్యంగా ఉందాం. మరి మంచి మంచి ఆలోచనలు చేస్తేనే కదమ్మా ఆరోగ్యం కూడా బాగుంటుంది.
1: అవునండి, అవును, చాలా చక్కగా.
0: చెడు ఆలోచనలు చేసాం అనుకో, ఆ చెడు తలంపుతోటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
1: అవునండి.
0: అయితే ఈ రోజు రైతుల దినోత్సవం ఉంది, రైతుల గురించి కూడా రెండు మాటలు చెప్తాను. క్షుద్భాధను తీసే అన్నదాత రైతన్న, శ్రమను పెట్టుబడిగా పెట్టి స్వేదాన్ని ఎరువుగా మలచి తన జీవితాన్ని విత్తనంగా నాటి ఆశల మొలకలకై ఎదురు చూసే వేళ. పంట చేలో పచ్చ పురుగు తొలిస్తే ఆశల సౌధాలు నేలరాలగా, ఆలిమెల్లోని పుత్తులు పురుగుల మందు కాగా, చిత్తడి నేలలో పొత్తడి పండించాలనే రైతన్నపై ప్రకృతి ఆగ్రహించి తొలగరి జల్లులు తోకముడిస్తే అప్పులు పెను తుఫానై చుట్టుముట్టగా అందరి ఆకలి తీర్చే రైతన్న ఆకలి ఎట్లు తీరు? రైతే రాజన్న నినాదాలు నీటి ముటల, జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం రాతలకు మాత్రమే పరిమితమా? మరి రైతులందరికీ శుభాకాంక్షలమ్మా.
1: ఖచ్చితంగా అండి. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ఈ రోజు పాట వచ్చేసి పాడి పంటలు. పని చేసే రైతన్న పాటు పడే కూలన్న పాట.
1: ఓకే అండి. మరి లిజనర్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
0: అందరికి, మన ఇప్పుడు ఈ రేడియో వింటున్న అందరికి ఈ పాట డెడికేట్ అమ్మా, నీకు కూడా. ఇంకా మిగతా ఆర్జీలు అందరూ ఉంటే వారికి, విజయ గారికి, అందరికి డెడికేట్ చేస్తున్నాను. పిన్ని బాబాయ్ గారిని మరీ మరీ అడిగినట్లు చెప్తున్నాను.
1: ఓకే అండి. లిజనర్స్ అందరికి హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి వేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి అదును చూసి అదును చేసి అన్నిటినీ అదుపు చేసి అదును చూసి అదును చేసి అన్నిటినీ అదుపు చేసి మన దారికి మళ్ళిద్దా తరుగులేని సంపద.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు హరినాథ్ రెడ్డి గారు?
1: బాగున్నాం మేడం. భవ్య మేడం గారికి, విజయ మేడం గారికి, స్టాఫ్ అందరికి, వింటున్న శ్రోతలందరికి నా వెంకటేశ్వర స్వామి వచ్చినాయి మేడం బ్రహ్మోత్సవాలు.
0: అవునండి,
1: శుభాకాంక్షలు. అలాగే నవరాత్రి శుభాకాంక్షలు కూడా మేడం.
0: మీకు కూడా అండి.
1: నేను రైతునే మేడం. రైతుగా ఆలోచిస్తే మేము చాలా కష్టపడినాం, కష్టాలు ఎక్కువ ఉంటాయి మేడం రైతులకి.
0: అవునవును.
1: బియ్యం మేడం అప్పుడే 6,000 ఉండే 8,000 వచ్చినాయి మేడం. అప్పుడే రేటు కూడా పెరిగింది మేడం. రైతుగా ఆలోచిస్తే రైతులకి ఏం తిప్పలు తప్పవు మేడం. పంట వెళ్ళిన ప్రభావం వల్ల వర్షాలు కూడా లేవు. మేము 5 భూమి తాకితేనే మేడం అందరికైనా అందరు నోట్లో అన్నం తినేది.
0: అవునండి అవును.
1: ఎందుకంటే ఎంత డబ్బున్నా తినలేం మేడం.
0: అవునండి
1: మేడం. రాయలసీమ రామన్న చౌదరి మేడం సినిమా పేరు.
0: ఆ చిత్రం నుండి
1: భూమికి పచ్చాని రంగేసినట్టు అనే పాట ఉంటది మేడం. పొడుపు కథ వర్షమే అనుకుంటాను మేడం నేను గాని.
0: అవునా? ఎందుకంటే
1: లాస్ట్లో వింటాను మేడం.
0: సరే అండి
1: మేడం. మీకోసం, మా కుటుంబ సభ్యుల కోసం, వింటున్న అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి. లిజనర్స్ అందరికి హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే మేడం. శుభ సాయంత్రం మేడం గారు.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం లక్ష్మయ్య మేడం, నాగర్కర్ణ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి మాట్లాడుతున్నా మేడం. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, అందరూ మంచి ఉన్నాం మేడం, మీరు కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నాం మేడం.
0: చాలా థ్యాంక్స్ అండి, చాలా ఉత్సాహంగా ఉన్నారు, కారణం ఏంటి?
1: ఏం లేదు మేడం, బయట కూర్చున్నా ఇప్పుడు చాలా కూర్చున్నా.
0: అవునా,
1: పాటలు ఎందుకుంటే చెప్పిన మేడం.
0: మరి ఈ రోజు క్వశ్చన్ విన్నారా? పొడుపు కదా అడిగాను.
1: అయినా మేడం, వడగండ్లు మేడం.
0: ఏంటిదండి
1: వడగండ్లు? అన్న వర్షం వస్తే పడతాయి కదా వడగండ్లు.
0: అవునా,
1: అదే మేడం, చిన్న పడితే పలగో అవి, నీళ్ళు అయితే కరిగిపోతుంటాయి.
0: సరే నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: ఈరోజు హీరోయిన్ హీరోయిన్ స్నేహ మేడం. స్నేహ పుట్టినరోజు మేడం, ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మాకు పాట ప్రియమైన నీకు, చిన్న పేరు ప్రియమైన నీకు.
0: ఆ చిత్రం నుండి
1: ప్రియమైన మనసున్న ఉన్నది చెప్పాలని పాట ఉంది మేడం.
0: ఓకే అండి, మరి లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: చెప్పాలా మేడం, మా మిత్రుడు మేడం.

0: మిథున్ ఉంటారు ముఖ్యంగా, నాకు కర్నూలులో ఉంటాడు మేడం బ్రహ్మయ్య గారు, ఆయన డెలిగేట్ ముఖ్యంగా డెలిగేట్ సాదాపులో ఉంటాడు మేడం ఆయన నాగిశెట్టి గారు, మా జిల్లాలో మేడం ఉమ్మడి జిల్లాలో ఉంటాడు మేడం పిల్పాటి వెంకటేష్ గారు, బాలాజీ గారు ఇళ్ళకి మేడం.
1: ఓకే అండి, మీ స్నేహితులందరికీ హాయ్ చెప్పేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, శుభ సాయంత్రం. మేడం
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పూజారి ధనంజయ్ మేడం.
0: ధనంజయ్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా చాలా బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం?
0: ఇంకా చాలా బాగున్నామండి.
1: అందరూ బాగుండాలి, అందరం మనం ఉండాలి మేడం.
0: అవునండి, చాలా చక్కగా చెప్పారు.
1: ఎందుకంటే ఒక శ్రోతలను ఎవరినే కానీ మనము అలా కోరుకోకూడదు, అందరూ బాగుండాలి అని నా కోరిక మేడం.
0: అవునండి. మరి ఈరోజు పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: విన్నాను మేడం. నేనైతే ఐసు ముక్క అనుకుంటున్నాను మేడం.
0: ఐసు ముక్క ఎందుకంటారు?
1: అది కిందికి పగిలిన, కిందికి వేసినా పగలదు, కాకపోతే
0: పగిలిద్ది కదా ఐసు.
1: అంటే మనం వడగండ్ల వర్షం వస్తుంది కదా,
0: అలా అంటారా?
1: అలా ఐస్ ముక్క అంటున్నా నేను. అలా అన్నా అనుకోవాలి, లేదంటే వర్షం అన్న అనుకోవాలి, రెండిట్లో ఏదో ఒకటి.
0: ఓకే, మరి నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: ఓకే మేడం.
0: మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సినిమా పేరు శక్తి.
0: శక్తి ఆ చిత్రం నుండి?
1: దాంట్లో ఒక భక్తి పాట ఒకటి ఉంటుంది మేడం.
0: భక్తి పాట
1: ఓంకార్ అనే ఏదో సాంగ్ వస్తుంది. ఆ పాట ప్రసారం చేయండి మేడం.
0: ఓకే అండి. మరి లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మన శ్రోతలు ఉన్నారు, నందాలింటి రామయ్య, పాలం పోలయ్య, నరేందర్ రెడ్డి గారు, అశోక్ గారు, ఎఫ్ఎంఏ సర్దార్ గారు, బ్రహ్మయ్య గారు, ప్రత్యేకంగా వింటున్న శ్రోతలు అందరికీ, మరి మీకోసం కూడా మేడం.
0: ఓకే అండి. లిజనర్స్ అందరికి డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, ఉపాసన గారు
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: దస్తగిరి మేడం, కడప జిల్లా మేడం, ప్రొద్దుటూరు.
0: దస్తగిరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి మేడం గారు. మీరండి, బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నానండి.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి మేడం గారు.
0: మరి ఈ రోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: అడగండి మేడం గారు. వినలేదు.
0: సరే, మీకోసం. పైనుంచి పడినా పగలదు, కానీ నీళ్ళల్లో పడితే మాత్రం కరిగిపోతుంది.
1: మంచుగడ్డ మేడం.
0: మంచుగడ్డ.
1: ఐసుగడ్డ మేడం.
0: అవునంటారా? మరి నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: ఓకే మేడం.
0: మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: శివ మేడం, శివ.
0: ఆ చిత్రం నుండి?
1: ఆనందో బ్రహ్మ గోవిందో ప్యార్, ఈ సాంగ్ మేడం.
0: ఓకే అండి. మరి లిజనర్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మన కృష్ణ రేడియో వింటున్న వాళ్ళందరికీ డెడికేట్ చేయండి మేడం గారు సాంగ్.
0: ఓకే అండి.
1: అందరికండి.
0: ఓకే అండి. మరి లిజనర్స్ అందరికి డెడికేట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో హలో, నమస్తే మేడం, శుభ సాయంత్రము.
0: నమస్తే అండి.
1: ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: చాలా థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం. చాలా రోజులు చేశాము, చాలా రోజులకు మీరు వచ్చారు, సంతోషం మేడం.
0: మీ పేరు చెప్పలేదు.
1: నేను నంద్యాల జిల్లా బాన్ముఖ్ లో నుండి ఎస్ఎంఎస్ సర్దార్ మేడం.
0: సర్దార్ గారు, ఏంటి విశేషాలు?
1: బాగున్నాం మేడం, సంతోషం మేడం. మీరు అంశం కూడా ఇచ్చారు కదా మేడం.
0: ఏంటండి?
1: మీరు అంశం ఇచ్చారు కదా, వడగండు మేడం. అది వడగండు,
0: వడగల్ అంటారా?
1: పైనుంచి వర్షం పడితే, నీళ్ళు పడితే ఖరీఫ్ తొందరగా కరిగిపోతాయి మేడం. అది అది ఉడగనలే గ్యారంటీగా అనుకుంటున్నాను మేడం. సరే, లాస్ట్ సాంగ్ కూడా వింటాను మేడం. ఈ రోజు వచ్చేసి సాంగ్స్ మాకు కొండవీటి సింహం.
0: ఆ చిత్రం నుండి
1: బంగిర పండు మామిడి పండు రంగు మీద వచ్చింది అని ఒక ముద్ర చెప్తాను మేడం.
0: కొండవీటి చిత్రం అండి.
1: కొండవీటి సింహం రామారావు గారిది మేడం.
0: ఆ చిత్రం నుండి
1: బంగిర పండు మామిడి పండు రంగు మీద ఉంది అనే పాట ఒక ముద్ర చెప్తాను మేడం.
0: చెప్పండి చెప్పండి.
1: పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. జీవితం మంచి చేసినా చెడు చేసినా కరిగే పోతుంది. కాబట్టి అందరం మంచి చేసుకుందాం, ఈ మంచి పాటను విందాం. అందరికి ధన్యవాదాలు. దత్తగిరి గారికి ప్రత్యేకంగా ఈ పాట మేడం. మనం వింటున్న సాత్వతి లక్ష్మయ్య గారికి, నాయక్ శెట్టి గారికి, నరేంద్ర రెడ్డి గారికి, పూజారి ధనంజయ గారికి, అందరి కొరకు నమస్తే మేడం. మీకు ప్రత్యేకంగా
0: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: వంగిన పల్లి మావిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జామ్ పండు సిగ్గుపడుతుంది. వంగిన పల్లి మావిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జామ్ పండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో.
1: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో అక్క బబ్లు, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: బబ్లు, బబ్బు మాట్లాడుతున్నాను. మీ పేరు ఏంటి?
1: బబ్లు గారు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నా. విజయ్ అన్న మీ పేరు?
1: భవ్య అండి. భవ్య అండి.
2: భవ్యనా?
1: అవునండి.
2: అవునా, ఓకే. మరి ఒకసారి

0: ఏమి అడిగావు, నాకు ఒక్కసారి చెప్పేసి నేను చాలా టెన్షన్ గా ఉంది, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను మీకు.
1: అవునండి, మరి పొడుపు కథ అయితే వినలేదా ఇంకా?
0: పొడుపు కథలే అడుగుతారా? కంప్లీట్ చెప్తూ కొత్త కొత్త సినిమా క్వశ్చన్స్ అడగండి చెప్తాను, సినిమా ప్రశ్నలు అడుగు, సినిమా క్వశ్చన్స్ అడగండి చెప్తాను, సినిమా ఈ ఫలానా ఏ సినిమా, ఇది ఏ సినిమాలో పాట, అట్లా అడగండి చెప్తా. నాకు పొడుపు కథలు అంత రావండి నాకు.
1: కానీ ఒకసారి ప్రయత్నించండి, అడుగుతాను.
0: ఏమో ఒక ఇజీ అడగండి, మొన్న ఇజీ అడగలేదు, కష్టపడి కష్టమైంది అడిగారు మొన్న, ఫస్ట్ మొన్నట్టు మొన్నగా లాస్ట్ వీక్ అడగండి. ఏంటి అడుగుతారు అడగండి.
1: పైనుంచి పడినా పగలదు కానీ నీళ్ళల్లో పడితే కరిగిపోతుందట, మరి ఏమై ఉంటుంది?
0: నాకు అర్థం కాలేదు, అంటే అది ఒకటి క్లూ ఇవ్వాలేమో నాకు అర్థం కాదు, ఇది ఏంటో మరి క్లూ ఇస్తావా నాకు? అది తినే వస్తువా, ఆడుకునే వస్తువా, ఏంటి అది?
1: మీరే ఆలోచించాలండి.
0: మళ్ళొకసారి అడగండి, ఏంటి? పైనుంచి
1: పడినా పగలదు కానీ నీళ్ళల్లో పడితే మాత్రం కరిగిపోతుంది, మరి ఏమై ఉంటుంది?
0: నీళ్ళల్లో పడితే
1: కరిగిపోతుంది.
0: నీటి బుడద
1: అవునంటారా? మరి నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తానండి.
0: బుడగానే అనుకుంటుంది, ఎందుకంటే నీటి బుడగ అనేది నీళ్ళల్లో పడుతుంది, నీళ్ళల్లో ఇలా మటారు జస్ట్ ఇట్లా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది కదా, అదే నీటి బుడగ అది అనుకుంటున్నా.
1: మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: సూర్య కన్నా కృష్ణ సినిమాంటి నా.
1: ఒకసారి మళ్ళీ చెప్పరా, ఒకసారి మళ్ళీ చెప్పరా
0: సినిమా పాటనా?
1: సినిమా పేరు
0: సూర్య కన్నా కృష్ణన్ సినిమా.
1: ఆ చిత్రం నుండి.
0: నాలోను పొంగెలు నర్మద, నీళ్ళలో మురిసిన తామర, అంతట్లో మహలు ఋతువులా, పిల్లాలి వల్ల.
1: ఓకే అండి, మరి లిజినెస్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
0: నేను ఒకటి అడుగుతాను, మన రేడియో విష్ణు అనేది ఎక్కడ ఉంది అసలు? ఇది లొకేషన్, ఈ రేడియో స్టేషన్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉందా? రాజమండ్రి దగ్గర,
1: వెస్ట్ గోదావరి జిల్లా అండి.
0: అదే వెస్ట్ గోదావరి, మన రాజమండ్రి తెలుసు నాకు, రాజమండ్రి వెస్ట్ గోదావరి గోదావరి దగ్గర మీకు అడుగుతున్నా. సరే ఓకే అండి, పాట
1: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
1: దాసరపాలెం గుంటూరు జిల్లా నుండి పోల్ శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులం మేడం.
0: శ్రీనివాసరావు గారు.
1: శివదాస్ రెడ్డి పోలు.
0: బాగున్నారా మేడం? క్షమించండి, నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నా మేడం. చరణ్ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మీరు అడిగిన పొడుపు కథ నేను అడగనులు అనుకుంటున్నా మేడం, లేకుంటే మనసు
0: అనుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ మేడం. ఈ సందర్భంగా మాకు ఈ పాట వేయండి మేడం.
0: చెప్పండి, ఏ పాట?
1: అనే పాట.
0: ఏ చిత్రం నుండి?
1: దొంగ మొగుడు ఏదో మేడం. సిలుకా సేమమ్మ అనే పాట.
0: ఓకే,
1: చిరంజీవి గారి.
0: మరి లిజినెస్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
1: ఇంకేముంది మేడం, మనం చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. విజయ మేడం గారికి బాయ్, మళ్ళా ప్రసాదరావు సార్ గారికి బాయ్, అందరికి టాప్ అందరికి, ఆర్జీలందరికి నమస్కారం, ధన్యవాదాలు మేడం. శ్రోతలందరికి శుభాకాంక్షలు, దసరా శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు, అలాగే అభినందనలు.
0: ఓకే అండి, లిజనర్స్ అందరికి హాయ్ చెప్పేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ రైతు లైన్లో, మరి మన నెక్స్ట్ కాల్ రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడుద్దాం. హలో అండి. హలో అండి. హలో సారీ అండి, చిన్న గ్లిచ్ వచ్చింది, ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుందాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుమల మోహన్ మేడం, మాది మొండ్రాయి గ్రామం, సంగే మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: చెప్పండి మేడం.
0: పైనుంచి పడినా పగలదు, కానీ నీళ్ళల్లో పడితే మాత్రం కరిగిపోతుంది. మరి ఏమై ఉంటుంది?
1: వర్షం అనుకుంటా మేడం.
0: అవునంటారా? మరి ఆన్సర్ అయితే ఇంకా ఎండింగ్కి వచ్చేసింది కదా, చెప్పేస్తాను. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మాకు వెంకటేష్ సినిమా రాజా.
0: ఆ చిత్రం నుండి?
1: అలా నుంచి పల్లవించు అని పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి. మరి లిజినెస్ తో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఏమన్నా రెడీ అయిన శ్రోతలందరికి ఇంపియండి మేడం.
0: ఓకే అండి. లిజినెస్ అందరికి డెడికేట్ చేస్తూ ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. ఓకే లిజినెస్, మరి ఈ రోజు లైవ్లో అయితే అడిగిన క్వశ్చన్కి అయితే అందరూ ఒకే ఆన్సర్ చెప్పారండి. కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే పేపర్ అండి. పైనుంచి పడినా పగలదు, కానీ నీళ్ళల్లో పడితే కరిగిపోతుంది. మరి ఈ రోజు లైవ్లో అయితే మంచి మంచి కబుర్లు చెప్పుకుందాం, మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి రేపు ప్రసారం అయ్యే మాస్ టైంపాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్

0: యూపీఎస్ల వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినోస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
2: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: స్క్రాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి. షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: గుడ్ ఈవినింగ్ లిజనర్స్,
1: వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హల్లల్లల్లో హల్లో అంటూ ఈ మధ్యనే పెద్ద సినిమాలో రామ్ చరణ్తో కలిసి స్టెప్లేసి కుర్రకారుని ఉర్రుతలూగించారు హీరోయిన్ శృతి హాసన్. పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న ఈ తార ప్రస్తుతం ప్రత్యేక పాటలు, భిన్నమైన కథలతో సినీ ప్రియుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఆమె మరో కొత్త పాత్ర కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ రంజిత్ వెట్టువం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఈ మధ్య ప్రకటించిన విషయం అందరికీ తెలిసింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాలో తమిళ హీరో ఆర్య, శోభిత దూలిపాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అతిథి పాత్రలో మెరవనున్నారంట శృతి. ప్రస్తుతం ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందని, త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఒక కొత్త మూవీ గురించి తెలుసుకుందాం. పెళ్లిపీటలపైకి ఎక్కిన ఓ అమ్మాయి మనస్కోణం నుంచి కథ చెప్పాలని చేసిన సినిమానే క్రేజీ కళ్యాణం అన్నారు భద్రప్ప గాజుల. ఆయన డైరెక్షన్లో అనుపమ పరమేశ్వరన్, నరేష్ వికే, తరుణ్ భాస్కర్, అఖిల్ వడ్డేమారి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రమే క్రేజీ కళ్యాణం. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా భద్రప్ప గాజుల శనివారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ, అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేస్తుంటారు. సమాజం నుంచి ఎదురయ్యే రకరకాల ఒత్తిళ్లతో అమ్మాయిల మనసులో ఏముందో కూడా తెలుసుకోకుండా తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయిస్తుంటారు. ఓ అమ్మాయి పెళ్లి కూతురుగా ముస్తాబాయి పీటలపై కూర్చుంటే వేడుకలో తన ఎదురుగా తన సహాధ్యాయులు అతిథులుగా వచ్చి సంతోషంగా గడుపుతూ కనిపిస్తుంటారు. ఆ దృశ్యం చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి మనసులో కలిగే ఆలోచనలు ఎలా ఉంటాయనే దాని దగ్గర నుండి ఈ కథ మొదలైంది. ఓ అమ్మాయిగా పాత్ర వెనుకున్న భావోద్వేగాల్ని పూర్తిగా అర్థం చేసుకుని పాత్రను మరింత మెరుగుపరుస్తూ అనుపమ నటించారు అని డైరెక్టర్ అన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్

0: பிரவீன், எம்எஸ் ஆர்த்தோபெடிக்ஸ், டாக்டர் மாச்சவரப்பு மகேஷ், எம்பிபிஎஸ் டிஎன்பி, எம்எஸ் நியூரோ சர்ஜரி, பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன், டாக்டர் என் மாதுரி, எம்பிபிஎஸ் எம்எஸ், எம்சிஹெச் சர்ஜிக்கல் ஆங்காலஜி, எஃப்ஐ எம்ஏஎஸ் கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், ஜே பி ரோட், பீமபுரம்.
2: வெல்கம் பேக் டு டாலிவுட் டாக்கிஸ். ఈ మధ్యనే ది పారడైజ్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు హీరో నాని. అందులో ఆయన రెండు జడలతో ఊరమాస్ లుక్లో అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన బ్లడీ రోమియో కోసం పూర్తిగా స్టైలిష్ లుక్లోకి మారిపోయారు. ఓజీ విజయం తర్వాత సుజిత్ డైరెక్షన్లో రానున్న చిత్రం ఇది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నానిపై ఫోటోషూట్ పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేకమైన వీడియోను నెట్టింటి పంచుకున్నారు. గ్యాంగ్స్టర్ మోడ్ యాక్టివేటెడ్, ఇంకా రచ్చ రచ్చ అంటూ దానికి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. ఈ వీడియోలో నాని లుక్ తన హెయిర్ స్టైల్ చూస్తుంటే మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త స్టైలిష్ అవతారంలో సుజిత్ తనని చూపించనున్నట్లు అర్థమవుతోంది. నాని ఇందులో చెఫ్ గా, గ్యాంగ్స్టర్ గా రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నారు. లిజనర్స్, మరిప్పుడు మమితా బైజు నటిస్తున్న కొత్త సినిమా గురించి తెలుసుకుందాం. మమితా బైజు ఈ మధ్యనే విశ్వనాథన్ సెన్స్, బెత్లహేమ్ కుటుంబ యూనిట్ లాంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ భామ హలో డియర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మమిత, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ సినిమా జనవరి 29 థియేటర్లోకి రాబోతుందని అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త పోస్ట్ ను పంచుకున్నారు మమిత. ఈ నేపథ్యంలోనే హలో అనేది కేవలం ఆరంభం మాత్రమే, ఆ తర్వాత జరిగే ప్రతి దానిలోనూ అసలైన మ్యాజిక్ ఉంది అనే క్యాప్షన్ జోడించారు. డినోయ్ పాలస్ డైరెక్షన్ లో ఆశిక్ ఉస్మాన్ దీన్ని నిర్మిస్తున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి. షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నాకు సీక్వెల్స్ అంటే అంత ఇష్టం లేదు, వాటికి వ్యతిరేకంగానే ఉంటాను. కథ పరంగా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అన్నీ ఒక భాగంలోనే చెప్పేస్తాం. దానికి మరికొన్ని మసాలాలు జోడించి సీక్వెల్ తీద్దామంటే నేను అంగీకరించను. డైరెక్టర్ కార్తిక్ సుబ్రాజ్ కూడా పేటో సినిమాకు సీక్వెల్ తీద్దామంటూ నా దగ్గరకు వచ్చారు. ఇందులో విజయ్ సేతుపతి పాత్రను మరింత పెంచుదామని ప్రపోజ్ చేశారు. దానికి కూడా నేను వద్దన్నాను. మరి జైలర్ చిత్రం సీక్వెల్కు ఎలా అంగీకరించాననేది మీరు అడగచ్చు. ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యాక మరోసారి చూశాను. చిత్రం ముగింపులో వర్మ పాత్ర, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని, వాళ్ళు నిన్ను అంత తేలికగా వదిలిపెట్టరని అంటుంది. సో సీక్వెల్కు కావాల్సిన మెటీరియల్ ఇందులో ఉందని నేను ఈ సీక్వెల్కు అంగీకరించానని రజనీకాంత్ పేర్కొన్నారు. లిజనర్స్, మరొక మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. థియేటర్లో ప్రేక్షకులకి థ్రిల్ని పంచే మంచి మిస్టీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆ అన్నారు హీరో రాహుల్ విజయ్. ఆయన, అర్చన అయ్యర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సాయి బాలి తెరకెక్కించారు. కనకరావు తోనంగి, అభిషేక్ కే, గ్యారీ బిహెచ్ నిర్మాతలు. ఈ సినిమా 30 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే హైదరాబాద్ లో ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. డైరెక్టర్ సాయి బాలి మాట్లాడుతూ ఈ చిత్ర టైటిల్ లోగోలో ఆ చుట్టూ ఉన్న అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం, అసాంఘికం, అమానుష్యం అనే పదాల మధ్య ఈ చిత్ర కథంతా ఉంటుంది. ఈ సినిమాలో రాహుల్ నిజాయితీ గల పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ కార్యక్రమంలో అర్చన అయ్యర్, శ్రీచరణ్ పాకల తదితరులు పాల్గొన్నారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: Vishnu FM 90.4.
1: మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఈ రోజు మైక్ వెనుక నుంచి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను. నేను మీ అజే ఫజ్డిన్. వెల్కమ్ టు తిన్మార్. తెలుగులోని మసాలా పాటలు, హిందీలోని హార్ట్ టచింగ్ ట్యూన్స్, తమిళలోని ట్రెండింగ్ ట్యూన్స్ తో మూడు భాషల్లో ఒక చక్కని మ్యూజికల్ ట్రీట్. ఓకే లిజనర్స్, మరి మన తిన్మార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
5: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
4: ఫోన్ 7738351695.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మరి మన తీర్మానం ఫస్ట్ సాంగ్ వచ్చేసి నాని, నిత్యా మీనన్ అండ్ బిందు మాధవి నటించిన సెగా మూవీ నుంచి వర్షం ముందుగా సాంగ్. ఈ సాంగ్ కి శ్రీమణి గారు లిరిక్స్ ని అందించారు, శ్రీధర్ గారు సంగీతాన్ని అందించారు, అలాగే సునీత అండ్ సుజాన్ గారు ఆలపించిన ఈ పాట మీ అందరి కోసం. విని ఆనందించండి.

ఓకే లిజనా, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి అఖిల్ సత్యదేవ్ గారు పాడిన ఓ జానవర సాంగ్. ఈ సాంగ్ కి లిరిక్స్ మరియు సంగీతాన్ని అందించినది కునాల్ వర్మ గారు. ఓకే లిజనాస్, మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

గైస్ నా సూపర్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మా నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సూర్య అండ్ శృతి హాసన్ జంటగా నటించిన 7 అవర్ మూవీ నుంచి యామ్మ సాంగ్. ఈ సాంగ్ కి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: కదండి, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ జంటగా నటించిన ఏజెంట్ వినోద్ మూవీ నుంచి రాప్తా సాంగ్. ఈ సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు, ప్రీతం గారు సంగీతాన్ని అందించారు. అలాగే అర్జిత్ సింగ్ అండ్ హంసిక గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. నిజ్ నిట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి విక్రమ్ అండ్ ఎమీ జాక్సన్ చెంటగా నటించిన ఐ మూవీ నుంచి నువ్వుంటే నా చెత్తగా సాంగ్. ఈ సాంగ్ కి లిరిక్స్ అందించినది రామజోగయ్య శాస్త్రి గారు, ఏఆర్ రెహమాన్ గారు సంగీతాన్ని అందించారు. అలాగే సిట్ శ్రీరామ్ అండ్ ఇష్రాక్ గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి షాహిద్ కపూర్ అండ్ ఖైరా అద్వాని జంటగా నటించిన కబీర్ సింగ్ మూవీ నుంచి తేరా బన్ జాంగా సాంగ్. ఈ సాంగ్ కి కుమార్ గారు లిరిక్స్ ని అందించారు, అఖిల్ సత్యదేవ్ గారు సంగీతాన్ని అందించారు. అలాగే తులసి కుమార్ మరియు అఖిల్ సత్యదేవ్ గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిసారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సుశాంత్ సింగ్ అండ్ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిచ్చోరా మూవీ నుంచి ఖైరియాత్ సాంగ్. ఈ సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు, ప్రీతమ్ గారు సంగీతాన్ని అందించారు. అలాగే అర్జిత్ సింగ్ గారు ఆలపించిన ఈ పాట మీ అందరి కోసం.

ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి విశ్వక్ సేన్ అండ్ ఆలియా భట్ నటించిన ఓరి తేవడ మూవీ నుంచి గుండెల్లోన సాంగ్. ఈ సాంగ్కి కాసల శ్యామ్ గారు లిరిక్స్ ని అందించారు, లియో జేమ్స్ గారు సంగీతాన్ని అందించారు, అలాగే అనిరుద్ధ రవిచంద్ర గారు ఆలపించిన ఈ పాట మీ అందరి కోసం విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మా నెక్స్ట్ సాంగ్ వచ్చేసి షారుఖ్ ఖాన్ అండ్ కాజల్ జంటగా నటించిన దివాలే మూవీ నుంచి జనం జనం సాంగ్. ఈ సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు, ప్రీతం గారు సంగీతాన్ని అందించారు, అలాగే అర్జిత్ సింగ్ గారు ఆలపించిన ఈ పాట మీ అందరి కోసం విని ఆనందించండి.

ఓకేనేస్ నాస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేసాయి కదండి. రేపు మళ్ళీ ఇదే టైంకి ప్రసన్నమైన తీన్ మా ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదా సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఫజ్రీన్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.